శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూలై నెల 9వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 39 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం విందాం.

പ്രഭവത ഗീതം വിന്നാരു. ആകാശവാണി തിരുപതി കേന്ദ്രം. സമയം 6:05 നിമിഷాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వినే ముందుగా ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య.
2: యోన కచ్చిద్రిక్షతి రక్షశ్చేన మత్స్య స్వైష ఏ వైరిరీషీష్ట యుజ్జనః.

0: ఎవడు తనలోని హింసాభావముతో ఇతరులను హత్య చేయుచున్నాడో అట్టి దుఃఖకారకుడైన పాపి తన చెడు ఆచరణలతోనే స్వయముగా హతుడగుతున్నాడు. కాబట్టి నీవెందుకు ఇతరులను బాధించవలెను అని వేదసూక్తి. అనగా ప్రతి వ్యక్తి తన స్వభావములో హింసా ప్రవృత్తిని కలిగినప్పుడు తన నాశనమునకు తానే కారణమగుతున్నాడు. పాండవుల అభివృద్ధికి ఈర్ష్య వహించి వారిని తన మార్గము నుండి తప్పించదలిచిన వారికి హింస తలపెట్టిన దుర్యోధనుడు తానేగాక మొత్తము కౌరవంశ నిర్మూలనకు కారణమయ్యాడు. ప్రతీకారానికి హింసను ప్రోత్సహించడం జ్ఞానం లేని పశు ప్రవృత్తి. ప్రతీకారానికి ఏ విధంగానైనా హింసను ఆయుధంగా వాడరాదు. తనను బాధించిన వారిపై ప్రతీకారం తీర్చుకొనడమే మార్గం అనుకున్నప్పుడు ఆ బాధితుడు కూడా మరికొంత బలగాన్ని చేకూర్చుకొని మళ్లీ ప్రతీకారానికి పాల్పడవచ్చును. ఈ విధంగా అగ్నిలో ఆజ్యం పోసినట్టు కచ్చలు పెరుగునే గాని శాశ్వత పరిష్కారం చేకూరదు. దీనికి ఎక్కడో మంగళం పాడవలసి ఉంది. అందుకే ప్రతీకారాన్ని ప్రతీకారంతో ఎదిరించే కంటే ప్రేమభావంతో శాశ్వతంగా శాంతిని ఏర్పరచవచ్చు. కాబట్టి ఏ కారణం చేతనైనా ఇతరులను బాధింపరాదు అనునది దివ్య సందేశం. మానవుడు జగన్ నిర్మాణంలో పడుగు పేకలవలే ఉంటూ బుద్ధిమంతులు నిర్దేశించిన జ్యోతిర్మయ మార్గమును పోషించి రక్షించవలసి ఉన్నది. ధర్మో రక్షతి రక్షత అని ధర్మమును నీవు రక్షించిన అది నిన్ను రక్షిస్తుంది. నిరంతరము జ్ఞానమును సంపాదించువారు నిర్దేశించిన కర్మలను ఆచరిస్తూ వారి పవిత్ర ఆశయములను విస్తరింపజేయుము, సమస్త ప్రపంచమును ఆర్యులుగా మార్చుము అని వేదములలో మానవత్వమును గూర్చి సందేశము. ఇచ్చట ఆర్య శబ్దము జాతివాచకము కాదు, శ్రేష్ఠుడు అని అర్థము. ఆర్య అను శబ్దమునకు మించిన అందమైన శబ్దము మరొకటి లేదని శ్రీ అరవిందులు వర్ణించినారు. హృదయంలో కారుణ్యము ఇచ్చిన మాటను నిలబెట్టుకునుట, ధర్మమునుసరించి జీవించవలను అను కోరిక మొదలగు మంచి గుణములు కలిగి ఉండుటే మానవత్వము. మానవుడు శ్రేష్ఠుడు కావలను కాని దుష్టుడు కారాదు. సర్పం వలె కుటిలవర్తనుడు, తోడేలు వలె వంచకుడు కారాదు. మన పిల్లలను ఉన్నత విద్యాలయంలో చేర్చినప్పుడు వారు ఏ వకీలో డాక్టరో కావాలని కోరుకుంటాం. కానీ యథోహ పురుషో అసత్, అనగా ఇతరుడు విద్వాంసుడైన సంపూర్ణ పురుషుడు కావలను అనున్నది వేదసూక్తి. మిత్రులే కాక నవైషద్విషమః, అనగా శత్రువునైనను ద్వేషింపని శీలమును నాకు కలుగజేయుము. మిత్రులే కాక పగవారును కీర్తించునంతటి ఉజ్వలమైన శీల సంపద మనకు ఉండవలను. ఈ వైదిక సందేశమును మనసునందుంచుకొని శ్రీరామచంద్రుడు తన శీలమును గొప్పగా నిర్మించుకున్నాడు. అందువలనే శత్రువులు కూడా ఆయన గుణగణములను ఎంతగానో ప్రశంసించేవారు. ఒక సన్నివేశంలో రావణుడు మారీచుని సమీపించి శ్రీరాముని నిందించుచూ సీతాపహరణ కార్యములో తనకు సహాయపడమని అర్థించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు కఠోరుడు కాదు, అజ్ఞానీ కాదు, శ్రీలోలుడు అంతకంటే కాదు, అబద్ధమాడడు, కటువచనములు చెవులకు వినిపించడు, అట్టి వాణిని గురించి అనుచితమైన మాటలాడడం తగదు అని మారీచుడు రావణుని ధిక్కరించాడు. మరొక సందర్భంలో స్వయముగా రావణుడు కూడా శ్రీరాముని గుణగణములను ప్రశంసించాడు. ఆధునిక యుగములో ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఆహుతి అయి అసూలు బాసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయికి మన విరోధ వర్గంలోనున్నందున ఆమెతో యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ స్త్రీ తిరుగుబాటుదారులలో ఆమె ఏకైక పురుషుడు అని వీరోచిత పోరాటాన్ని ప్రశంసిస్తూ నివాళులర్పించాడు ఆమెను తుపాకీ గుండ్లకు బలి చేసిన ఆంగ్ల సేనాని సర్ హ్యూ రోస్. అందుకే ఆమె ప్రాతస్మరణీయురాయలైంది.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవ శిలీంద్ర నాశనలతో తెగుళ్ల నివారణ, వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం, అట్లే చెదల నివారణ చర్యలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

జీవ శిలీంద్ర నాశనాలతో తెగుళ్ల నివారణ అన్న విషయానికి వస్తే, సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో జీవ నియంత్రణ పద్ధతి ఒకటి. అంటే గుర్తించిన కొన్ని రకాల శిలీంద్రాలను లేదా బ్యాక్టీరియాలను ఉపయోగించి పంటను నష్టపరిచే శిలీంద్రాలను నాశనం చేయడం. అందులో ముఖ్యమైనవి ట్రైకోడెర్మా, సూడోమోనాస్, జీవ శిలీంద్ర నాశనులు. వీటి వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, జీవ శిలీంద్ర నాశనుల వాడకానికి అయ్యే ఖర్చు తక్కువ, వాడకం సులభం, అవశేషాల ప్రభావం ఉండదు, భూమిలో ఉండే సూక్ష్మజీవులకు, మిత్ర కీటకాలకు, పశుపక్ష్యాదులకు ఎటువంటి హాని ఉండదు, రసాయన వాడకం తగ్గడం వల్ల పంట పెట్టుబడికి అయ్యే ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చు, ఇతర జీవన ఎరువులతో కలిపి వాడవచ్చు. ఈ ట్రైకోడెర్మా విరిడి వాడే విధానం ఎలాగంటే, విత్తన శుద్ధి 1 కిలో విత్తనానికి 8 నుండి 10 గ్రాములు ట్రైకోడెర్మా పొడిని ఒక సంచిలో వేసి విత్తనాలకు పట్టేలా కలిపి నీడలో ఆరబెట్టాలి. నారుమడిలో 10 గ్రాముల పొడిని 1 లీటర్ నీటిలో కలుపుకోవాలి. ఎకరాకు సరిపడే నారును ఈ ద్రావణంలో 5 నుండి 10 నిమిషాల వరకు ముంచి వెంటనే నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేలలో వేయడానికి 1 కిలో ట్రైకోడెర్మా విరిడి పొడి మందును 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో బాగా కలిపి ఆ మిశ్రమం పైన గోనె సంచిని కప్పి 10 రోజుల వరకు గోనె సంచి మీద అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. శిలీంద్రం బాగా వృద్ధి చెంది పశువుల పేడ మీద బూజుల అలుకుపోయి ఉంటుంది. దీనిని బాగా కలుపుకొని 1 ఎకరం పొలంలో చల్లుకోవాలి. ఇది పనిచేయు విధానం ఏ విధంగా అంటే, ట్రైకోడెర్మా శిలీంద్ర నాశిని తెగుళ్లను వ్యాపింపజేసే శిలీంద్రపు పోగులకు చుట్టుకుంటుంది. తద్వారా వాటిని నియంత్రించి తెగుళ్ళ వ్యాప్తిని నిరోధిస్తుంది. అంతేగాక ట్రైకోడెర్మిన్ అనే యాంటీబయాటిక్ను ఉత్పత్తి చేసి తెగుళ్ళ వ్యాప్తికి కారణమైన శిలీంద్రాలను అదుపు చేస్తుంది. ట్రైకోడెర్మా విరిడి సెల్యులోజ్ కైటనేజ్ B1, B3 అనే ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. ఇవి తెగుళ్ళ కారక శిలీంద్రముల కణజాల కవచాన్ని కరిగిస్తాయి. దీంతో శిలీంద్రాలు నాశనమవుతాయి. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ వాడే విధానం ఏ విధంగా అంటే, బ్యాక్టీరియా సిద్ధ బీజాలతో తయారైన జీవ శిలీంద్ర నాశిని. ఇది వరిలో వచ్చు అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, అరటిలో దుంపకుళ్ళు తెగులు, పనామా ఎండు తెగులు, కొబ్బరిలో వచ్చు మొవ్వకుళ్ళు తెగులను నివారిస్తుంది. విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే, 10 గ్రాముల సూడోమోనాస్ పొడి మందును 1 కిలో విత్తనానికి కలిపి శుభ్రమైన నేల మీద కానీ, ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా గోని సంచి మీద పోసి ఆరనివ్వాలి. నారుమడిలో 10 గ్రాముల సూడోమోనాస్ పొడి మందును 1 లీటర్ నీటిలో కలుపుకోవాలి. 1 ఎకరాకు సరిపడే నారును ఈ ద్రావణంలో 5 నుండి 10 నిమిషాల వరకు ముంచి వెంటనే నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేలలో వేసుకోవాలంటే 3 కిలోల సూడోమోనాస్ను 10 కిలోల పశువుల ఎరువుకు కలిపి ఆ మిశ్రమం పైన గోనె సంచిని కప్పి 3 నుండి 5 రోజుల పాటు నీడలో ఉంచాలి. గోనె సంచి మీద తగినంత నీరు చల్లుతూ ఉండాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని 1 ఎకరంలో చల్లుకోవాలి. లేదా లీటర్ నీటికి 5 గ్రాముల సూడోమోనాస్ కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులతో కలిపి వాడకూడదు. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చు. జీవ సంబంధ రసాయనాల వాడకానికి, రసాయన పురుగు మందుల వాడకానికి మధ్య కనీసం 10 నుండి 15 రోజుల వ్యవధి ఉండాలి. ఎండలో కానీ, వేడికి దగ్గరగా కానీ ఉంచకూడదు. ఇవి వాడే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కొనేటప్పుడు, వాడేటప్పుడు గడువు తేదీని గమనించాలి. ఇక వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం విషయానికి వస్తే, వైరస్ తెగుళ్ళు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచాలి. సమగ్ర సస్యరక్షణతోనే వైరస్ తెగుళ్లను నివారించగలం. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి, తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. సిఫార్సు చేసిన రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను సమతుల్యతను పాటించి వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున భూమిలో వేపపిండి వేయాలి. పొలం గట్ల మీద, రోడ్ల పక్కన సహజంగా పెరిగే కలుపు మొక్కలను నిర్మూలించాలి. లేదంటే వీటిపైన వైరస్ను కలుగజేసే రసం పీల్చే పురుగులు స్థిరపడి పంటలను నాశిస్తాయి.

0: పొలం చుట్టూ రెండు లేదా మూడు వరుసల్లో రక్షణ పంటగా జొన్న, మొక్కజొన్న కానీ వేయాలి. మిరప, టొమాటో, వంగ వంటి కూరగాయలను పాలిహౌస్ లేదా షెడ్ నెట్లలో నారు పెంచడం ద్వారా వైరస్ సోకని నారును పొందవచ్చు. పైరులో ఎక్కడైనా వైరస్ సోకిన లక్షణాలు గల మొక్కలు కనిపిస్తే వెంటనే వాటిని పెరికి నిర్మూలించాలి. మార్కెట్లో దొరికే పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. పొలంలో అక్కడక్కడ జిగురు పూసిన పసుపు రంగు లేదా నీలిరంగు అట్టలు ఉంచితే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగుల ఉధృతి తెలుసుకోవడంతో పాటు కొంతవరకు సంఖ్యను తగ్గించవచ్చు. ఇక చెదలు నివారణ చర్యల విషయానికి వస్తే, చెదలు వివిధ పంటలను, చెట్లను ఆశించి చెట్టు లోపలి మెత్తటి భాగాన్ని తినేస్తాయి. ఈ పురుగు యొక్క బెడద ఎర్రమట్టి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. వీటి ఉధృతి మెట్ట పంటల్లో, నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపుటలను పూర్తిగా త్రవ్వి రాణి పురుగును వెలికి తీసి చంపాలి. 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటర్ నీటికి కలిపి సుమారు 15 నుండి 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెదపుటలో బాగా తడిచేటట్లు పోయాలి. చెరకులో వీటి నివారణకు చెరకు గడలను మలాథియాన్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మోతాదులో కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి తర్వాత నాటాలి. పండ్ల తోటల నారుమడులను తయారు చేసేటప్పుడు లిండేను, మిథైల్ పెరాథియాన్ పొడిమందును నారుమడుల్లో కలపాలి. చెట్లు నాటే గుంతలో కూడా ఏదైనా పొడిమందును గుంతకు 100 గ్రాముల మోతాదులో కలపాలి. పాలిథిన్ సంచులలో మొక్కలను పెంచినప్పుడు ఆ సంచులతో పాటు మట్టి మిశ్రమానికి కూడా ఇప్పుడు చెప్పిన మందులను, ఒక గణపటడుగు మట్టి మిశ్రమాన్ని 1 కిలో మందు సంచులలో నింపి విత్తుకోవాలి. పూల వృక్షాల మొదళ్లకు చెదలు ఆశించినప్పుడు చెదమట్టి దోరలను 15 రోజులకు ఒకసారి గోని సంచులో రాల్చాలి. తర్వాత క్లోరిపైరిఫాస్ 50% 5 మిల్లీలీటర్ల మందు 1 లీటర్ నీటిలో కలిపి చెట్టు చుట్టూ మట్టిని కదిలించి పోయాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ విధానాల ద్వారా భూసారం పెంచే పద్ధతుల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లె రైతు శ్రీ జి మురళిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

0: తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టంచేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్లజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచిలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామం అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయన్నీ కూడా కనుక్కొని చేస్తాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో అన్ని కూడా చేస్తాను.
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో

0: పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిరాష్ట్ర యాత్రాయాః ద్వితీయే చరణె ఆస్ట్రేలియా దేశస్య మెల్బోర్న్ నగరం సంప్రాప్తవాన్. హ్యః తస్య ఆగమన సమయే ఆస్ట్రేలియా దేశస్య నగరావాసన మంత్రి క్లేర్ ఓ నీల్ ఇత్యేషా ప్రధానమంత్రిణః మోదినః స్నేహపూర్వకం స్వాగతం అకరోత్. ప్రధానమంత్రి అవదత్ యత్ ఇయం యాత్రా భారతాస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగితాయాః ఊర్జాం వర్ధిష్యతి ఇతి. సామాజిక సంచార పటలె ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ అసౌ ఆస్ట్రేలియా దేశస్య సమకక్షేణ ఎంథనీ ఎల్బనీస్ ఇత్యనేన సహ సంవాదం ఆచరిష్యతి. అసౌ ఏదదపి కథితవాన్ యత్ భారతాస్ట్రేలియా సహభాగిత్వస్య మహత్వపూర్ణ స్తంభేన భారతీయ ప్రవాసినా సహ సంవాదాయ అవసరః అపి ప్రాప్స్యామీతి. యాత్రావధౌ శ్రీమోదీ తృతీయే భారతాస్ట్రేలియా వార్షిక సమ్మేళనె భాగం గ్రహీష్యతి. అసౌ భారతాస్ట్రేలియా ముఖ్య కార్యకారి అధికారి మంచే అపి

0: भागं ग्रहीष्यति यत्र सः उभय देशयोः प्रमुखानां व्यापार नेतृणां समागममपि सम्बोधयिष्यति। भारत म्यांमार देशौ द्वैपाक्षिक सुरक्षा सहकारिता विषये चर्चां कृतवन्तौ। द्वैपाक्षिक संवाद व्यवस्थायाः अन्तर्गते प्रगतिं च समीक्षितवन्तौ। भारत म्यांमार देशयोः मध्ये त्रयोविंशतितमं द्विदिवसीय राष्ट्रिय स्तरीय सम्मेलनम् अद्य ह्यः नवदिल्ल्यां सम्पन्नम्। गृहमन्त्रालयः अवदत् यत् भयोत्पादनं विद्रोहः मादकद्रव्याणां क्रयविक्रयणं शस्त्राणां क्रयविक्रयणं मानवव्यापारं वन्यजीवानां क्रयविक्रयणम् इत्यादीनां संघटितानां अपराध प्रकाराणां निवारणार्थं सहकारिता विषये उभयपक्षौ चर्चां कृतवन्तौ। भारत रूस देशाभ्यां ह्यः संयुक्त राष्ट्र ब्रिक्स यूरेशियन समूह शंघाई सहयोग संघटनानि समेत्य बहुपाक्षिक मंचेषु आतंकवादरोधी सहयोगम् इतोपि सुदृढीकरणस्य प्रतिबद्धता पुनरुद्घाटिता। भारत रूस आतंकवाद निरोधक संयुक्त कार्य समूहस्य चतुर्दशोपवेशनम् ह्यः नवदिल्ल्याम् आयोजितमासीत्। द्वौ देशौ सीमापारे आतंकवादं समेत्य आतंकवादस्य सर्वेषां रूपाणां अभिव्यक्तिनाञ्च निन्दां कृतवन्तौ। भारतीयान्तरिक्ष अनुसन्धान संघटनम् मध्यप्रदेशस्य श्योपुरनगरस्य एरियल डिलीवरी रिसर्च एण्ड डेवलपमेंट एस्टैब्लिशमेंट इत्यस्य ड्रॉप जोन इत्यत्र गगनयान उपक्रमस्य कृते महत्वपूर्णं एकीकृतं IMAT इति परीक्षा सफलतया आयोजिता। भारतर्तु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृषे उत्तर अरब सागर राजस्थाने गुजरात हरियाणा पंजाब इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूलः अस्ति। अद्य अरुणाचल प्रदेश असम मेघालय बिहार पूर्व राजस्थान मध्यप्रदेश उप हिमालयीय पश्चिम बंगाल सिक्किम पश्चिमोत्तर प्रदेशानां केषुचित् भागेषु प्रचण्ड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानितम्। जम्मू कश्मीर प्रशासनेन ह्यः श्री अमरनाथजी यात्रामुद्दिश्य एका नवीना निर्देशिका प्रसारिता, यस्यां सर्वहि तीर्थयात्रिभिः पञ्जीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकञ्च पालनं कर्तुं समादिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्योपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् एव पूर्वमेव अग्रिम पञ्जीकरणं करणीयम् अथ अनुमतिपत्रे उल्लिखिते दिनांके एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पञ्जीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा अस्ति। इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ప్రత్యక్ష

ఫోనిన్ ప్రసారం. ఈ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 10:15, 12:10, ఆ తర్వాత 12:40, 1:30, 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, ఈ మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశం మీద పాటలతో కూర్చిన కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె. నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ విధానాల ద్వారా భూసారం పెంచే పద్ధతుల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారిపల్లి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లె రైతు శ్రీ జి. మురళి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి. సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00, 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, రాత్రి 9:30 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 10:00 వ్యాసపీఠం ధారావాహిక మహాభారతంలో కర్ణపర్వం రెండవ భాగం ప్రసారమవుతుంది, 10:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్

0: మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చలని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక సమర్థవంతమైన పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోటా వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారా టండల్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు.

భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్,

0: ఎంతో కీలకమని ఇరుపక్షాలు ఉద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కలాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

0: ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: ప్రభాత రేఖలు.

0: ప్రభాత రేఖలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత స్వతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ముందుగా భారత స్వతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు. కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో స్వదేశీ ఉద్యమం ఇంకా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం గురించి తెలుసుకున్నాం. ఆ ఉద్యమాలు దేశవ్యాప్తంగా జాతీయ చైతన్యాన్ని విస్తరించాయి. అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో కొంతమంది యువకులు స్వాతంత్ర్యాన్ని మరింత వేగంగా సాధించాలనే ఆకాంక్షతో భిన్నమైన మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని విప్లవ సంస్థలు ఆవిర్భవించాయి. ఇవి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఈనాటి కార్యక్రమంలో ఈ విప్లవ సంస్థల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, ప్రముఖ సంస్థలు, నాయకులు, వారి ఆలోచనలు, ప్రభావం ఇంకా చారిత్రక ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. భారత స్వాతంత్రోద్యమం ఒకే విధమైన పోరాటం కాదు. వివిధ కాలాల్లో వివిధ నాయకులు తమ కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన వ్యూహాలను అనుసరించారు. మితవాదులు రాజ్యాంగబద్ధమైన మార్గాలను, అతివాదులు ప్రజా ఉద్యమాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లే కొంతమంది యువ జాతీయవాదులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరింత తీవ్ర ప్రతిఘటన అవసరమని భావించారు. ఈ ఆలోచనల నేపథ్యంలో 20వ శతాబ్దం ప్రారంభంలో కొన్ని రహస్య విప్లవ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థల లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే ఆకాంక్షే అయినప్పటికీ వారు అనుసరించిన పద్ధతులు కాంగ్రెస్ ప్రధాన స్రవంతి రాజకీయాల కంటే భిన్నంగా ఉండేవి. అందువల్ల వీటి చరిత్రను ఆ కాలపు పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకోవడం అవసరం. విప్లవ సంస్థల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల విషయానికొస్తే విప్లవ భావజాలం ఒక్కసారిగా ఏర్పడలేదు. అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలు దీనికి కారణమయ్యాయి. ప్రధాన కారణాలు గమనిస్తే 1905 నాటి బెంగాల్ విభజన తరువాత ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, స్వదేశీ ఉద్యమ సమయంలో యువతలో పెరిగిన జాతీయ చైతన్యం, ప్రభుత్వ నిర్బంధ చర్యలు, ఉద్యమాలపై కఠిన నియంత్రణ, ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాలు, ముఖ్యంగా ఇటలీ, ఐర్లాండ్, రష్యా వంటి దేశాల స్వాతంత్ర పోరాటాల ప్రభావం, స్వాతంత్ర్యం కోసం తక్షణ చర్యలు అవసరమని భావించిన యువతలో పెరిగిన ఆవేశం, ఈ పరిస్థితులు కొంతమంది యువకులను రహస్య సంఘాల ఏర్పాటు వైపు నడిపించాయి.

మానవ సంస్థల ముఖ్య లక్ష్యాలు పరిశీలిస్తే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సాధించడమే. ఇంకా విదేశీ పాలనను వ్యతిరేకించే జాతీయ చైతన్యాన్ని విస్తరించడం, యువతలో ధైర్యం, త్యాగం, క్రమశిక్షణను పెంపొందించడం, స్వాతంత్ర్యం గురించి ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం. అయితే కొన్ని సంస్థలు రహస్య కార్యకలాపాలు, సాయుధ ప్రతిఘటన వంటి పద్ధతులను కూడా అనుసరించాయి. ఈ విధానాలు అప్పట్లోనే చర్చనీయాంశంగా ఉండేవి. ఇంకా ప్రధాన జాతీయోద్యమ నాయకులందరూ కూడా వీటిని పూర్తిగా సమర్థించలేదు. బెంగాల్లోని విప్లవ సంస్థల గురించి తెలుసుకుంటే, బెంగాల్ విప్లవ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఎదిగింది. అనుశీలన్ సమితి యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించేందుకు ఏర్పడింది. ఇది అరవింద్ ఘోష్, బరీంద్ర కుమార్ ఘోష్ వంటి నాయకుల ద్వారా 1906 కోల్కత్తాలో స్థాపించబడింది. కాలక్రమేణా ఈ సంస్థలోని కొన్ని విభాగాలు రహస్య రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. యుగాంతర్ సంస్థ కూడా బెంగాల్లో జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి చేసింది. ఈ సంస్థ ద్వారా వచ్చిన పత్రికలు, ప్రచార కార్యక్రమాలు యువతపై ప్రభావం చూపాయి. మహారాష్ట్రలో కూడా యువతలో జాతీయ చైతన్యం పెరిగింది. వినాయక్ దామోదర్ సావర్కర్ స్థాపించిన అభినవ భారత్ సంస్థ యువతను సంఘటితం చేయడానికి కృషి చేసింది. విదేశీ పాలనకు వ్యతిరేకంగా జాతీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇక విదేశాల్లో ఏర్పడిన సంస్థల విషయానికొస్తే, భారత స్వాతంత్రోద్యమం భారతదేశానికే పరిమితం కాలేదు. లండన్లో స్థాపించబడిన ఇండియా హౌస్ భారతీయ విద్యార్థులకు ఒక ముఖ్య కేంద్రంగా మారింది. అక్కడ జాతీయ భావజాలంపై చర్చలు జరిగేవి. విదేశాల్లో చదువుతున్న యువతలో స్వాతంత్ర్య భావన బలపడడానికి ఇండియా హౌస్ ఎంతగానో తోడ్పడింది. గదర్ ఉద్యమం, ఇది 1913 అమెరికా ఇంకా కెనడాలలో లాల్ హర్దయాల్ ఇంకా సోహన్ సింగ్ భక్నా ద్వారా స్థాపించబడింది. అఖిల భారత స్థాయి తిరుగుబాటును నిర్వహించడానికి, ఇంకా బ్రిటిష్ భారత సైన్యంలో తిరుగుబాటును ప్రేరేపించడానికి ఈ సంస్థ వార్తాపత్రికలను, అలాగే విదేశాలలో నివసిస్తున్న భారతీయుల మద్దతును వినియోగించుకుంది. ఉత్తర అమెరికాలోని భారతీయ వలసదారులలో గదర్ ఉద్యమం ప్రారంభమైంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయులను సంఘటితం చేసి స్వాతంత్ర లక్ష్యంపై చైతన్యం కల్పించడానికి ఈ ఉద్యమం ఎంతగానో కృషి చేసింది. ఇక యువత పాత్ర విషయానికొస్తే, విప్లవ సంస్థల్లో ప్రధానంగా యువతే పాల్గొనింది. విద్యార్థులు దేశభక్తి సాహిత్యం వైపు మళ్ళీ జాతీయ చర్చల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. శారీరక శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనే భావనను పెంపొందించుకున్నారు. యువతలో దేశసేవ పట్ల అంకితభావం పెరగడంతో ఈ సంస్థలు కొంతవరకు ప్రభావం చూపాయి. విప్లవ సంస్థలు ఇంకా భారత జాతీయ కాంగ్రెస్ భిన్న దృష్టికోణమున్న సంస్థలు. కాంగ్రెస్ ప్రధానంగా రాజ్యాంగబద్ధమైన ఉద్యమాలు, ప్రజాభాగస్వామ్యం, తరువాత గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గాన్ని అనుసరించింది. విప్లవ సంస్థల్లోని కొన్ని వర్గాలు మాత్రం వేరే వ్యూహాలను అనుసరించాయి. అందువల్ల భారత స్వాతంత్రోద్యమంలో ఒకే సమయంలో విభిన్న ఆలోచనలు, విభిన్న విధానాలు కలిసి ఉన్నాయని చరిత్ర మనకు తెలియచేస్తుంది. విప్లవ సంస్థల ప్రభావాన్ని వివిధ కోణాల్లో చూడొచ్చు. వాటి వల్ల యువతలో జాతీయ చైతన్యం పెరిగింది, దేశభక్తి భావన బలపడింది, త్యాగం, ధైర్యం వంటి విలువలకు ప్రాధాన్యత లభించింది. బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో భారత జాతీయోద్యమం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే వారి పద్ధతులపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ సంస్థల్లో పాల్గొన్న యువకుల దేశభక్తి, త్యాగస్ఫూర్తి, స్వాతంత్ర ఆకాంక్షను వారు ప్రశంసించారు. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో వీరి పాత్రను అందరూ గుర్తించారు. మరోవైపు కొన్ని సంస్థలు అనుసరించిన సాయుధ చర్యలు

0: విస్తృత ప్రజా ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా మారలేకపోయాయని కూడా విశ్లేషించారు. మహాత్మా గాంధీతో సహా అనేక జాతీయ నాయకులు అహింస, సామూహిక ప్రజాభాగస్వామ్యమే దేశాన్ని విస్తృతంగా ఏకం చేయగలదని విశ్వసించారు. అందువల్ల విప్లవ సంస్థల చరిత్రను అర్థం చేసుకోవాలంటే వారి దేశభక్తిని గౌరవిస్తూనే వారి వ్యూహాలపై చరిత్రలో జరిగిన చర్చలను కూడా పరిగణలోకి తీసుకోవడం ఎంతగానో అవసరం. భారత స్వాతంత్రోద్యమం అనేక ప్రవాహాల కలయిక. మితవాదులు రాజకీయ పునాది వేశారు, అతివాదులు ప్రజల్లో జాతీయ ఉత్సాహాన్ని పెంచారు. విప్లవ సంస్థలు యువతలో త్యాగస్ఫూర్తి, ధైర్యాన్ని పెంపొందించాయి. తరువాత గాంధీజీ నాయకత్వంలో ఈ విభిన్న అనుభవాలు దేశవ్యాప్త అహింసా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. అందువల్ల విప్లవ సంస్థల ఆవిర్భావం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా పరిగణించబడుతుంది. 20వ శతాబ్దం 2వ దశాబ్దంలో భారత రాజకీయాల్లో మరో ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలను ఒకే లక్ష్యంతో ఒకే వేదికపై సంఘటితం చేసే నాయకత్వం ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించి సత్యాగ్రహం, అహింస, సామూహిక ప్రజాభాగస్వామ్యం ఆధారంగా కొత్త ఉద్యమ పద్ధతిని పరిచయం చేశారు. దీంతో భారత స్వాతంత్రోద్యమం మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా మారింది. రేపటి మా కార్యక్రమంలో స్వాతంత్రోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. భారతదేశంలో దాదాపు ప్రతి లావాదేవీ నగదు రూపంలోనే జరిగే కాలం ఉండేది. ఇది దైనందిన జీవితంలో అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. చేతిలో కరెన్సీని మోసుకెళ్లడం ఒక భారంగా మారడమే కాకుండా చిల్లర కోసం తరచూ వెతుక్కోవాల్సి వచ్చేది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా ఆరోగ్య సూచికలను పర్యవేక్షించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో రికార్డులను నిర్వహించడం, సేవల అందజేతను సమన్వయం చేయడం వంటివన్నీ నెమ్మదిగా కాగితాలపై ఆధారపడుతూ దశలు దశలుగా సాగేవి. 2015 జూలై 1 డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమవడంతో ఈ పరిస్థితి మారడం మొదలైంది. గడిచిన సంవత్సరాలలో ఈ మార్పు ఎంతో సుదూర ప్రభావం చూపింది. దీని ఫలితం ఇప్పుడు దైనందిన జీవితంలోని అత్యంత చిన్న కోణాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నేడు డిజిటల్

0: ఒక బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రూపంలోకి మారింది. ఇది భారత చెల్లింపుల విధానాన్ని, ప్రభుత్వ సేవల అందుబాటును, జీవనోపాధికి లభిస్తున్న మద్దతును పూర్తిగా మార్చివేస్తోంది. తక్షణ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్న ఢిల్లీలోని ఒక టీ వ్యాపారి మొదలుకొని చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్న జార్ఖండ్లోని చేనేత కార్మికుడు వరకు, ఒక చిన్నారి ఆరోగ్య రికార్డులను నిరంతరం నవీకరించే ఒడిశాలోని అంగన్వాడీ కార్యకర్త వరకు, డిజిటల్ సాంకేతికతలు దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. కోట్ల మంది పౌరులు, వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అత్యంత ఇష్టమైన విధానంగా మారగా, డిజిటల్ వేదికలు దేశవ్యాప్తంగా పరిపాలనను, ఆరోగ్య సంరక్షణను, వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు సంబంధించి 4 ఉదాహరణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మెరుగైన ఆరోగ్యం, అందుబాటు ధరల్లోని చేనేత వస్త్రాలు, ఈ విప్లవాత్మక మార్పు ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని ఒకేసారి ఎలా స్పృశిస్తోందనే దాంట్లోనే అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఒకవైపు పోషణ్ ట్రాకర్, దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార సేవల పంపిణీకి నిరంతర పారదర్శకతను చేకూరుస్తూ, ఏ ఒక్క లబ్ధిదారుడైనా పిల్లాడు లేదా తల్లి నిర్లక్ష్యానికి గురికాకుండా చూసేందుకు సహాయపడుతుంది. మరోవైపు ఇండియా హ్యాండ్మేడ్ వంటి డిజిటల్ మార్కెట్ ప్లేసులు గ్రామీణ కళాకారులను నేరుగా జాతీయ స్థాయి కొనుగోలుదారులతో అనుసంధానిస్తూ, మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తున్నాయి. దీనివల్ల హస్తకళాకారులు తమ శ్రమకు తగ్గ ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ, సులభంగా అందుబాటు ధరల్లో లభించే చేనేత వస్త్రాలు, ఇవన్నీ కలిసి అటు పట్టణ ఇటు గ్రామీణ భారత ప్రజలందరి దైనందిన జీవితాన్ని నిశ్శబ్దంగా మరింత సులభతరం, గౌరవప్రదం, సురక్షితం చేస్తున్నాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఆధార్ యాప్ ద్వారా ఆధార్లో ఉచితంగా మెయిల్ అప్డేట్ సదుపాయం కల్పించిన UIDAI తొలి 2 రోజుల్లోనే దాదాపు 2.5 లక్షలకు పైగా ఈమెయిల్లు అప్డేట్ల నమోదు. ఆధార్ కార్డు వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో తమ ఈమెయిల్ ఐడిని అనుసంధానించేందుకు లేదా మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆధార్ యాప్ ద్వారా మొబైల్లోనే అప్డేట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం రాబోయే 6 పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మునుపటి కంటే ఎంతో సులభతరం అవుతుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లే శ్రమను తప్పించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సులభమైన డిజిటల్ సేవలను అందించాలని UIDAI నిబద్ధతను ఈ కార్యక్రమం చాటు చెబుతోంది. ఆధార్ యాప్లో ఈ కొత్త సేవ ప్రారంభమైన కేవలం 2 రోజుల్లోనే 2,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు తమ ఈమెయిల్లను యాప్ ద్వారా విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడిని అనుసంధానించడం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ నిర్ధారణ ప్రక్రియ జరిగినప్పుడు తక్షణమే సదరు వినియోగదారుడి ఈమెయిల్కు నోటిఫికేషన్ అందుతుంది. ఇది ఆధార్ వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా తమ ఆధార్ నంబర్ను ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనే సమాచారాన్ని కార్డుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ అదనపు భద్రతను అందిస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ సరికొత్త

ఆధార్ యాప్ ద్వారా కేవలం ఈమెయిల్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ను అప్డేట్, చిరునామా అప్డేట్ వంటి మరెన్నో సేవలను ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా సులభంగా పొందుతున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్ను ఉపయోగించి మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోగా దాదాపు 10 లక్షల మంది తమ చిరునామాను మార్చుకోవడానికి ఈ యాప్ను ఉపయోగించారు. ఆధార్లో ఈమెయిల్ ఐడిని అనుసంధానించుకోవడానికి లేదా మార్చుకోవడానికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను UIDAI కోరుతోంది. వినియోగదారులు తమ మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న యాప్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈమెయిల్ అప్డేట్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్, iOS వేదికలు ఈ కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది. పౌరులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు పాట విందాం.

శతమానం భవతి చిత్రం నుంచి పాట విన్నారు. పాడినవారు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన్ భోగరాజు. శ్రీమణి గీతం మిక్కీ జే మేయర్ సంగీతం. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రహదారి భద్రతను పెంపొందించడానికి జాతీయ రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగులపై చర్యలను వేగవంతం చేసిన ఎన్హెచ్ఏఐ రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు జాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి అనధికార పార్కింగులను, ఆక్రమణలను అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అందించేందుకు ఎన్హెచ్ఏఐ నిరంతరం చూపే నిబద్ధతలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయటం, రోడ్డు పక్కన ఆక్రమణలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రమాదాలను కలిగిస్తాయి, ట్రాఫిక్ నియంత్రణను, భద్రతను దెబ్బతీస్తాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాలలో అనధికారికంగా వాహనాలు నిలిపే సమస్యాత్మక ప్రాంతాలను లాటిట్యూడ్ వివరాలతో సహా ఎన్హెచ్ఏఐ గుర్తించింది. జాతీయ రహదారుల నుంచి ఈ అనధికార పార్కింగులను తొలగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా విభాగం, ఎన్హెచ్ఏఐ సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతీయ రహదారుల నియంత్రణ భూమి ట్రాఫిక్ చట్టం 2002 నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎన్హెచ్ఏఐ ఉమ్మడి ప్రయత్నాలను చేపట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రహదారి భద్రతా బలగాల ఏర్పాటుకు నిబంధనల అమలును పర్యవేక్షిస్తూ వివిధ సంస్థల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించేందుకు నోడల్ అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఎన్హెచ్ఏఐ పనిచేస్తుంది. సకాలంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ రహదారుల వ్యవస్థలో భద్రతకు సంబంధించిన సమస్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థలు సహకరిస్తాయి. ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక వ్యవస్థల ఏటీఎంఎస్ ఏర్పాట్లను వెంటనే తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను ఎన్హెచ్ఏఐ ఆదేశించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, ప్రమాదాలను గుర్తించే వీడియో వ్యవస్థలు, వాహనాల వేగాన్ని నిర్ధారించే పరికరాలు, సమాచారాన్ని తెలియజేసే బోర్డులు, అత్యవసర కాల్బాక్సుల వంటివన్నీ పూర్తిగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం, ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించడం, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడానికి కొన్ని కీలక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా అంబులెన్స్లు, రికవరీ వాహనాలను అందుబాటులో ఉంచడం, హైవే పెట్రోలింగ్ పెంచడం, ఏటీఎంఎస్ హెచ్చరికలను చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో అనుసంధానించడం, భద్రతా మౌలిక సదుపాయాలను, ముందస్తు నిర్వహణను చేపట్టడం వంటి పనులను ముమ్మరం చేశారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి, పాడినవారు బ్లేజ్ రెనైనారెడ్డి, మహేష్ బాబు. శ్రీమణి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురు

0: వారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: నూట 7.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత ఆంధ్రవాల చిత్రం నుంచి పాట పాడినవారు చక్రి కౌసల్య. భాస్కర్ భట్ల గీతానికి సంగీతం చక్రి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట కృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి. పాడినవారు రేవంత్, సంజిత్, హెగ్డే.

ఉదయరాగంలో తర్వాత ద వారియర్ చిత్రం నుంచి పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్, గానం సిలంబరసన్, హరిప్రియ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఉదయరాగంలో చివరిగా సాయి చిత్రం నుంచి పాట

ఇంతవరకు ఉదయరాగంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Prambanan Temple, writes the Pioneer. Financial Express quotes Agriculture Minister Shivraj Singh Chauhan under the headline, July rains 42% surplus, boost Kharif prospects. POK may see flashpoint today, return bodies of 56 martyrs, informs the Asian Age, adding the grim situation and civil rights violations in POK raised international condemnation and protests across the world. Centre intensifies preparedness as El Nino threat looms large, mentions the statesman. ED freezes Trinamool's 400 crore rupees bank deposits under Prevention of Money Laundering Act, PMLA, informs the Tribune. And finally, a Times of India article titled Summer Push, Durables Eye Double-Digit Growth, informs a scorching summer has spurred demand for seasonal appliances, putting India's consumer durable sector on track to post a robust double-digit growth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses India-Australia CEOs Forum in Melbourne, says it is natural and essential for India and Australia to move forward as trusted partners in a world marked by uncertainty, supply chain disruptions and energy crisis. Prime Minister Modi to also hold talks with his Australian counterpart Anthony Albanese in Melbourne today. Centre approves procurement of copra and Thottapuri mangoes from farmers in Tamil Nadu to safeguard farmers' interests. Uttar Pradesh government launches cashless health scheme for teachers as well as non-teaching staff in the state. IMF projects India to remain world's fastest growing major economy with 7% growth this year. US launches new strikes on Iran after President Donald Trump said ceasefire is over. And India's Arnav Paparkar creates history by becoming first Indian in 36 years to reach boys' singles quarterfinals at Wimbledon Juniors 2026. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ది, ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చిన్నమీరంలో

0: నిర్వహించనున్న రైతు సమాచార కేంద్రం డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణరాజు భూమిపూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్దంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్నదానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ అజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడంతో పాటు దినసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పుస్తకవాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగం. ఇందులో భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినే ముందుగా ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలాడుగులో తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECNET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వినండి పుస్తకవాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు గురించి రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
6: భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు. తెలుగు ప్రాంతాలను ఏకం చేస్తూ ఒక రాష్ట్రం కావాలనే 6 దశాబ్దాల ఆకాంక్షను, అలా ఏర్పడబోయే రాష్ట్రానికి 10 ఏళ్లు మద్రాసు రాజధానిగా ఉండాలని కోరుతూ గాంధేయ పద్ధతుల్లో సత్యాగ్రహ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 58 రోజులకు అమరులయ్యారు. పొట్టి శ్రీరాములు గారి దీక్షకు ఆనాటి మద్రాసు

ఎమర్జెన్సీ ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి గారు సానుభూతి చూపకపోగా తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఢిల్లీకి పంపారని వార్తలొచ్చాయి. స్వామి సీతారాం రెండవ దీక్ష తర్వాత తెలుగువారు పట్టించుకోలేదనే ధైర్యం అప్పటి ప్రధానికి కలిగిందో, లేదా రాజాజీ నివేదికల మీద పూర్తిగా ఆధారపడ్డారో కానీ సరైన నిర్ణయం తీసుకోలేదు. దాంతో శ్రీరాములు గారిని తెలుగువారు 1952 డిసెంబర్15 కోల్పోయారు. రాజకీయ నాయకులు ఉదాసీనంగా ఉన్నా దీక్ష తెలుగు ప్రజలను కదిలించింది. డిసెంబర్ 12-13 తేదీల్లోనే కొన్ని చోట్ల ఆవేశాలు శృతిమించాయి. పొట్టి శ్రీరాములు గారు ఇక లేరనే వార్త దానికి ఆజ్యం పోసి పలు చోట్ల దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ దాడికి గురైంది. హర్తాళ్లు, పికెటింగ్లు, ఊరేగింపులు, సంతాప సభలు, ఆవేశపూరిత ప్రసంగాలు పెరిగాయి. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బళ్ళారి వంటి చోట్ల పోలీసులు చేసిన బాష్పవాయు ప్రయోగాలు, లాఠీ ఛార్జీలకు ప్రజలెక్కడా లొంగలేదు. నిజానికి కొన్ని శతాబ్దాలుగా లేని ఆంధ్రుల ఐకమత్యం ఆ సమయంలో వెల్లువైంది. డిసెంబర్ 19 తేదీన ప్రశాంత స్థితి దాదాపు రావడం, అదే రోజు ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం సంభవించాయి. రాజస్థాన్ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ కెఎన్ వాంచు నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమిస్తున్నట్టు కూడా ప్రకటించారు. జస్టిస్ వాంచు 1953 జనవరిలో తెలుగు ప్రాంతాల ముఖ్య పట్టణాలను సందర్శించి చాలామందిని ఇంటర్వ్యూలు చేశారని, 5,000 విజ్ఞప్తులు స్వీకరించారని, 1953 డిసెంబర్ ఫిబ్రవరి 7 తేదీ ఆంగ్ల దినపత్రిక రాసింది. అదే రోజు వాంచు గారు తన నివేదికను సమర్పించారు. అందులో తెలుగు రాజధాని తాత్కాలికంగా మద్రాసు నగరంలో 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉండాలని సూచించారు. అయితే దీనిని తమిళ రాజకీయ నాయకులు లాఘవంగా, సమర్థంగా పూర్వపక్షం చేయగలిగారు. వాంచు నివేదికను నెహ్రూ గారికి నెహ్రూ ప్రభుత్వం 45 రోజులు పరిశీలించింది. ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, కార్మిక మంత్రి శ్రీ వివి గిరి అనుకూలంగా ఉన్న రాజాజీ బెదిరింపులకు దిగారని అంటారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు బళ్ళారి జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని 1953 మార్చి 25 నెహ్రూ గారు లోక్సభలో ప్రకటించారు. తాత్కాలిక రాజధాని ఎక్కడ నెలకొల్పాలో మద్రాసు రాష్ట్ర శాసనసభలో ఆంధ్ర శాసనసభ్యులు సమావేశమై నిర్ణయిస్తారని కూడా ప్రకటించారు. కలకత్తా, మద్రాసు మధ్య విజయవాడకు దక్షిణాన నగరాన్ని పొట్టి శ్రీరాములు పేరున నిర్మించుకోవాలని సలహా కూడా ఇచ్చారు. రాజధాని కృషిక్ లోక్ పార్టీ వారు తిరుపతిలో కావాలంటే కమ్యూనిస్టులు విజయవాడలో, రాయలసీమలో ఉండాలని ఆ ప్రాంత సభ్యులు కోరారు. ఎవరి ప్రయోజనాల గురించి వారు ఆలోచించారు. 1953 జూన్ 1 వారంలో మద్రాసు రాష్ట్ర శాసనసభలోని ఆంధ్ర శాసనసభ్యులు 5 రోజుల పాటు సమావేశమై కర్నూలు నగరాన్ని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. ఒక్క ఓటుతో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అనే ప్రతిపాదన వీగిపోయింది. ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి గారు అవుతారని ఆశిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకాశం పంతులు గారిని తొలి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది. 1953 అక్టోబర్ 1 తేదీన మద్రాసు లేని, చాలా తెలుగు ప్రాంతాలు కోల్పోయిన ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం గారి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడింది. నిడదవోలు, బాపట్లతో తొలి తెలుగు మహాసభలు జరిగిన సమయంలోనే తిరుచిరాపల్లిలో తమిళులంతా సమావేశమై కావేరి దక్షిణాన ఉన్న ప్రాంతంతో రాష్ట్రాన్ని ఏర్పరచమని కోరారని అంటారు. అంటే కావేరి, పినాకిని నదుల మధ్య ఇంకా ఇతర ప్రాంతాలలో తెలుగువారు, ముఖ్యంగా 5-6 శ్రామిక ఉత్పత్తి కులాల ప్రజలు తమిళ రాష్ట్రంలో ఉండిపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 7 దశాబ్దాలైంది. అక్కడి తెలుగువారికి మమకారం చావలేదు, తగ్గలేదు. కానీ ఈ విషయాన్ని ఇంతవరకు తెలుగు ప్రభుత్వాలు కానీ, ప్రముఖులు కానీ, నాయకులు కానీ, కళాకారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్రాసు నగరానికి తెలుగువారు ఎంతో దోహదం అనే విషయాలు వివరిస్తూ ప్రకాశం పంతులు గారు రాసిన వివరమైన నివేదిక తొలుత ఇంగ్లీష్లోనూ, దాని తెలుగు అనువాదం పొట్టి శ్రీరాములు గారు గతించడానికి కొన్ని రోజుల ముందు అచ్చయింది. 1952 డిసెంబర్ 29 ఈ తెలుగు నివేదిక మరోసారి ప్రచురించారు. చాలా విలువైన పరిశోధన ఇది.

అక్కడి తెలుగువారిని మర్చిపోయినట్టు ఈ నివేదికకు కూడా ఇక్కడి తెలుగువారు విస్మరించారు. హైదరాబాదుకు ఆశపడి మద్రాసును తెలుగువారు కోల్పోకూడదని కూడా 1952 సెప్టెంబర్ 15 పొట్టి శ్రీరాములు గారు భాగవతుల లక్ష్మీనారాయణ గారికి రాసిన వివరమైన ఉత్తరంలో పేర్కొన్నారని గమనించాలి. తమిళ ప్రాంతంలోనే కాక కోలారు, బళ్ళారి జిల్లాల తెలుగు ప్రాంతాలను రాయలసీమ నాయకులు రాజగోపాలాచారి గారు, నెహ్రూ గారి రాజకీయాల వల్ల కోల్పోయారని అంటారు. తిరుత్తణి వంటి ప్రాంతాలను మళ్లీ 1960లో కోల్పోయింది. 1956 నవంబర్ 1 నైజాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ సమయంలో కూడా చాలా జిల్లాలను కన్నడ మరాఠీ భాషల రాష్ట్రాలతో కలిపారు. ఈ సమయంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు పదవిని త్యాగం చేసిన ధన్యుడు. నిజానికి ఆ సమయంలో 2 తెలుగు రాష్ట్రాలుగా చేసి ఉండొచ్చు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలు రావడం అటు ఉత్తరాది హిందీ వారికి, రాజాజీ గారికి కూడా ఇష్టం లేకపోయింది. ఈ ప్రాంతాలను ఇలా విడగొట్టి కమ్యూనిస్టులను రాజకీయంగా దెబ్బతీయాలనేది నెహ్రూ గారి ఎత్తుగడ అయిండొచ్చు. ఫలితంగా కన్నడం, ఒరియా, తమిళ భాషల వాళ్లు ఎక్కువ భూభాగం పొంది లాభపడగా తెలుగువారు తమ ప్రాంతాన్ని, ప్రజలను పోగొట్టుకున్నారు. హైదరాబాద్తో రాజధానిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ 2014లో తెలంగాణ ప్రాంతాన్ని కోల్పోయి పొట్టి శ్రీరాములు గారు సాధించిన వీణ వంటి ఆకారం గల ప్రాంతంతో మిగిలిపోయింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రానికి వదిలివేయడం గమనార్హం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ బయట కలిసి 16 నుంచి 18 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అంచనా. ఉదాహరణకు 2023 ఎన్నికల్లో కర్ణాటక శాసనసభకు ఎన్నికైన వారిలో కన్నడిగులు 112 మంది కాగా 69 మంది తెలుగువారు. మన దేశంలో 3వ అతిపెద్ద నగరమైన బెంగళూరులో ఎన్నికైన 28 మందిలో 16 మంది కన్నడిగులు కాగా 7 తెలుగువారు. ఇద్దరేసి తమిళ మలయాళీలు, 1 ఉర్దూ. ఇది చాలా తాజా దృష్టాంతం. 1953లో పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మద్రాసు రాజధానిగా తెలుగువారికి కనీసం 10 సంవత్సరాలు కూడా దక్కలేదు. కానీ 1956 నవంబర్ 1 భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అమల్లోకి తెచ్చింది. ఫలితంగా తెలుగువారితో పాటు తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, తరువాత గుజరాత్, మహారాష్ట్ర ఇలా చాలామంది భాషా ప్రయుక్త రాష్ట్రాలు పొందారు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు, తంజావూరులో తమిళం, మలబారులో మలయాళం భాషల్లో పాలన సాగాలని ప్రతిపాదించి ఆదేశించారు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగులో పాలన సాగాలనే ప్రయత్నాలు టంగుటూరి ప్రకాశం గారి నేతృత్వంలో కొంత స్థాయిలో జరిగాయి. అయితే 1956లో ఉర్దూ కీలక భాషగా సాగిన నైజాం ప్రాంతపు తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగులో పాలన అనే విధానం కొంత మందగించింది. 1966లో తెలుగు అధికార భాషా చట్టం తీసుకురావడమే కాక పాఠశాలలు, కళాశాలలు తెలుగు మాధ్యమంలో ప్రారంభించిన పివి నరసింహారావు గారు తెలుగు టైప్ మిషన్ రావడానికి, తెలుగు అకాడమీ స్థాపించడానికి కారణభూతులయ్యారు. ఫలితంగా మంచి అచ్చు పుస్తకాలు కళాశాల స్థాయిలో లభించాయి. 1982లో చెయ్యెత్తి జైకొట్టు తెలుగువాడ పాటకు ప్రాచుర్యాన్ని తెచ్చిన ఎన్టీ రామారావు గారు తెలుగు భాష పేరుతో పార్టీ స్థాపించి అధికారం పొంది దేశవ్యాప్తంగా తెలుగు అనే మాటకు ప్రచారం, గుర్తింపు రావడానికి కారణమయ్యారు. అలాగే 1975లో ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా గుర్తింపు పొందిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట మరింతగా తెలుగు నోళ్లలో ప్రతిధ్వనించేలా ఎన్టీ రామారావు గారు కృషి చేశారు. రాష్ట్రస్థాయి గౌరవ ప్రతిష్టలను పొట్టి శ్రీరాములు గారి పేరున తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. భాగ్యనగరంలో ట్యాంక్ బండ్ మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయించారు. కానీ 90వ దశకంలో నుంచి తెలుగు మీడియం స్కూళ్లకు, కళాశాలకు గ్రహణం పట్టి ఇంగ్లీష్ ప్రభావం పెరిగిపోయింది. 1985 మార్చి 16 సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ పొట్టి శ్రీరాములు గారి స్మారక ప్రసంగాన్ని మద్రాసులో చేస్తూ భారతీయ ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన ప్రజాస్వామిక, మతరహిత, సామ్యవాద రిపబ్లిక్ సమాజానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు

0: బలం అని ప్రస్తుతించారు. అలాగే పాలన సొంత భాషలో జరిగితే రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజలకు మరింత బోధపడి పౌరుల స్థాయి పెరుగుతుందని కూడా వివరించారు. 1985 ఆగస్టులో ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ తన గ్రంథం ఇండియా ద సీజ్ విత్ ఇన్ ఛాలెంజెస్ టు ఎ నేషన్స్ యూనిటీ అనే గ్రంథంలో పొట్టి శ్రీరాములు గారి కృషిని శ్లాఘించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత స్వర్ణోత్సవ సంవత్సరం 2003 మార్చి 30న ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రామచంద్ర గుహ భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్తంగా పునర్లిఖించిన పొట్టి శ్రీరాములు గారి కృషిని ప్రస్తుతిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వ్యాసంగా రాశారు. తెలుగు ప్రాంతాలలో పొట్టి శ్రీరాములు గారు కొంతమందికి గుర్తున్నారు, కానీ ఇతర రాష్ట్రాల్లో ఆయనను పూర్తిగా మరిచిపోయారని ఆందోళన చెంది పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని, స్వార్థరహిత పోరాటాన్ని గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి అని కూడా అన్నారు. మనమందరం ఈ స్ఫూర్తిదాయకమైన చరిత్రను 10 మందికి చాటి చెప్పి గర్వపడాలి. దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తర భారతదేశం, ఇంకా ఎన్నో విదేశాలలో వ్యాపించిన తెలుగువారు పొట్టి శ్రీరాములు గారిని మనకు గుర్తింపు తెచ్చిన భాషా యోధుడిగా కీర్తించాలి, దేశభక్తుడైన త్యాగశీలిగా గౌరవించి గర్వపడాలి. భారతదేశ భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు శ్రీ పొట్టి శ్రీరాములు.
1: ఇంతవరకు పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు గురించి విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: ప్రతి శనివారం సాయంత్రం 5:30
4: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224-6605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఇప్పుడు పాట విందాం, అత్తారింటికి దారేది చిత్రం నుంచి.

అత్తారింటికి దారేది చిత్రం నుంచి పాట విన్నారు పాడినవారు విజయ్ ప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్. శ్రీమణి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. తర్వాత శశి చిత్రం నుంచి పాటను విందాం.

0: శశి చిత్రం నుంచి పాట విన్నారు. పాడినవారు సిత్ శ్రీరామ్, గీత రచన చంద్రబోస్, సంగీతం చిలువేరు అరుణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన కార్యక్రమం హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. టెలిఫోన్ ద్వారా శ్రోతలకు చిత్రగీతాల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డైల్ చేయండి, మీకు నచ్చిన పాట అడిగి వినండి. కార్యక్రమానికి డైల్ చేయవలసిన మా నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమం ప్రారంభించుకునే ముందుగా ఓ ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: హలో ఆకాశవాణిలో మొదటి శ్రోతను పలకరిద్దాం. వారు ఏ పాట కోరుతారో చూద్దాం. హలో
4: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
4: నాదంపల్లి నుంచి గోవిందని మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
4: విచిత్ర బంధం.
0: విచిత్ర బంధం. కొత్త సినిమా నుంచి కోరుకోండి.
4: పాటలు బాగుంటుంది కదా మేడం.
0: ఉన్నీలేండి, కొత్త సినిమా నుంచి కోరుకోండి, అందరూ వింటారు కదా. ఈరోజు హలో ఆకాశవాణి రికార్డింగ్ ఉంది కదండి, అందులో మీరు ప్రయత్నం చేయొచ్చు.
4: సరే మేడం. చక్రం.
0: చక్రం నుంచినా?
4: జగమంత కుటుంబం నాది.
0: చక్రం చిత్రం నుంచి పాట వినేద్దామా ఏమండి?
4: తమ్ముడు రాజన్ కోసం మేడం ఈ పాట.
0: చక్రం నుంచి జగమంత కుటుంబం.
4: హలో.
0: హలో. ఆ పాట ఆ సినిమాలో ఏమో కనిపించట్లేదు అండి. సినిమా అయితే ఉంది, పాట కనిపించట్లేదు. చెప్పండి ఇంకో.
4: లంకేశ్వరుడు.
0: లంకేశ్వరుడా?
4: అవును మేడం.
0: అందులో
4: 16 ఏళ్ల వయసు.
0: వినేద్దామండి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా కామరా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
5: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
6: హలో, ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో
7: హలో
6: నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుంచి?
7: నెల్లూరు జిల్లా నుంచి, హైదరాబాద్ మేడం.
6: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
7: రాజన్న.
6: రాజన్న నుంచి ఏ పాట అండి?
7: అమ్మ అవని నేల తల్లి అవని.
6: వినేద్దామా అండి?
7: వినేద్దాం మేడం, ధన్యవాదాలు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హలో, ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి?
2: నమస్తే మేడం, నా పేరు మాధవి.
1: మాధవి గారు ఎక్కడ నుంచి?
2: వెంకటగిరి మండలం.
1: మీ ఊరు?
2: వెంకటగిరి.
1: వెంకటగిరి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట?
2: పెళ్లిపీటలు.
1: పెళ్లిపీటలు చిత్రం నుంచి. అందులో ఏ పాట అండి?
2: జీరల్ జీరల్ అనే పాట.
1: ఏం చేస్తుంటారు?
2: వింటుంటారా
1: మా రేడియో కార్యక్రమాల? నేను
2: వింటుంటాను మేడం.
1: పాట వినేద్దామండి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: నూట 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోతను పలకరిద్దాం.
4: హలో,
3: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి?
4: గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
4: ఇనుమూడు నుంచి. మొహమ్మద్ రఫీ సార్.
3: చెప్పండి.

0: చిత్ర నుంచి పాట
1: హైది రుద్రయ్య,
0: హైది రుద్రయ్య. కొత్త పాటలు కోరుకోండి కొంచెం.
1: కొత్త పాటలు ఏముంది, మాకు ఆ సినిమాలు అసలు మాకు గుర్తుంటలేదు.
0: కొత్త సినిమాలు గుర్తుట్లేదు, పాతవైతే గుర్తున్నాయంటారా?
1: అంతే కదా, మేము ఈ మధ్యన అసలు సినిమాలు కూడా మానేసామండి పోవడం.
0: ఏదో చూసి చెప్పండి, ఖైదీ రుద్రయ్య కాకుండా వేరే.
1: సరే, బంగారు రాజు అండి.
0: బంగారు రాజు అందులో
1: ఏ పాట అండి?
0: బంగారు రాజు.
1: బంగారు రాజు
0: ఎవరిదండి? ఇది
1: నాగార్జున అండి.
0: వినేద్దామా?
1: కోరిన సోదరు ఉన్నారండి.
0: చెప్పండి.
1: బాలాజీ నగర్ నుంచి మా గురువు గారు హాదర్ భాషా గారు, ఓబుల్ వెంకటేశ్వరు, తప్పలా మస్తాను, ఆర్లగడ్డ పోలయ్య గారు.
0: అందరి కోసం పాట వస్తుంది, వినేద్దామండి.
1: ధన్యవాదాలండి.
2: నీకేమైంది బుజ్జి?
3: మూడ్ లేదు మాస్టర్.
2: నీ మూడ్కేమైంది?
3: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, నువ్వు

0: లేదు, ధరలు సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, ఆకాశవాణిలో తరువాత శ్రోతను పలకరిద్దాం. హలో
3: హలో,
2: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
3: నమస్తే అండి.
2: మీ పేరు?
3: మా పేరు కె సుబ్రహ్మణ్యం రెడ్డి.
2: ఎక్కడి నుంచి అండి?
3: పులిచెర్ల మండలం కొమ్మరెడ్డి గారిపల్లి.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం? కొత్త చిత్రాల నుంచి కోరుకోండి.
3: కొత్త సినిమాలు వద్దండి.
2: వద్దా? వద్దంటే కుదరదండి, ఈ టైంలో కొత్త సినిమా నుంచే కోరుకోండి. కొత్త పాటలు వినలేక? మరీ కొత్తవి కాదండి, ఇంకేదైనా కొంచెం మరీ పాతవి కాదు. గులేబా కావాలి కథ కాకుండా ఇంకేదైనా కొంచెం మరీ పాత వద్దు, మరీ అట్టని మీరు అన్నట్టు కొత్తవి వద్దులేండి.
3: ఇప్పుడు ఆ సినిమా లేదా మీ దగ్గర?
2: గులేబీ కావాలి కథ ఉంది అండి. గులేబా కావాలి కథ
3: ఉంటే దాంట్లో ఏంటి?
2: మీరు, మీకు అర్థం కావట్లేదు మేము చెప్పేది. అంటే
3: చెప్పండి,
2: ఈ టైము కొత్త పాటలకు కేటాయించిందండి, అందుకనేసి.
3: సరే, మీ ఇష్టానికి ఏంటి అయితే.
2: అలా ఎందుకండి, హలో ఆకాశవాణినే మీకోసం కదా, అట్టద్దు.
3: ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా, మీకు నచ్చిన పాట ఏంటి?
2: అలా అట్లని కాదండి, మేము మీకు మీరు కోరిన పాటలు వేయడానికే ఉండడం. అందులో ఏ పాట అంటారు గులేబా కావాలి కథ నుంచి?
3: మదన.
2: వినేద్దామండి.
3: ఓకే అండి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై హలో ఆకాశవాణిలో తరువాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: హలో మేడం.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: చంద్రగిరి నుంచి రజని మేడం.
1: రజని గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
2: యమలీల సినిమా.
1: యమలీల నుంచి ఏ పాట అండి? ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ అయిపోయింది
2: ప్రస్తుతం.
1: అవునా, వింటుంటారు రేడియో కార్యక్రమాలన్నీ? యో అని వింటారా?
2: ఖచ్చితంగా.
1: ఓకే అండి, పాట వినేద్దామా?
2: విన్నాం మేడం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
3: నమస్తే అమ్మా, మాది రుంపచెల్ల దద్దాస గురుసాం నాయుడు. మా
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
3: అన్నమయ్యలో అది పోయింది.
2: అన్నమయ్య చిత్రం నుంచి.
3: అవునా,
2: వినేద్దామా అండి?
3: థ్యాంక్ యూ అమ్మా.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
3: హలో మేడం, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
3: శ్రీకాకుళం నుంచి మేడం, శ్రీకాకుళం జిల్లా పెద్దస్థాన విలేజ్ మేడం. నా పేరు నవీన్ మేడం. బాగున్నారా మేడం?
2: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? మా ప్రోగ్రామ్స్ అన్ని బాగా వినిపిస్తుంటాయా మీకు?
3: మొబైల్లో వింటాం మేడం, అన్ని ఆల్బమ్, ఫేక్ చిత్రసీమ, బావో బాట్ సారీ, పాకిస్తాన్ వాణి, పుస్తక వాణి, రత్న దీపికావళి.
2: క్లియర్ గా వస్తాయా అండి మీకు?
3: మొబైల్లో వింటాం మేడం,
2: యాప్లో వింటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత దూరం నుంచి చందన అండి నా పేరు, పాట చెప్పండి.
3: మాకు యువరత్న రాణా నుంచి బాలకృష్ణ, అందులో మా కళ్యాణ సీతని కన్నులారా చూడరండి మేడం.
2: యువరత్న
3: రాణా, రాణా సినిమా బాలకృష్ణది. రాణా మేడం, ఆర్యఎన్ఏ రాణా.
2: అందులో
3: మా కళ్యాణ సీతని కన్నులారా చూడరండి మేడం.
2: స్టార్టింగ్ అదేనా?
3: అదే మేడం.
2: ఏం చేస్తుంటారు మీరు ఇంతకీను?
3: మేము హైదరాబాద్ లో జీడిమెట్ల ఏరియాలో క్యూసీల వర్క్ చేస్తాం మేడం. ప్రెసెంట్ మా ఊరు వచ్చాం మేడం, చిన్న పని ఉంది.
2: సినిమానే రాణానే కదా మీరు అడుగుతుండేది?
3: యువరత్న రాణా బాలకృష్ణ మేడం.
2: యువరత్న రాణా?
3: అవును మేడం.
2: ఓకే ఓకే. అందులో

0: కళ్యాణ
1: సీతని కన్నులార
0: ఓకే
1: చూడనండి
0: ఓకే
1: మేడం.
0: వినేద్దామండి పాట.
1: అందరి కోసం మేడం, మీ కోసం. నిర్మల మేడం బాగున్నారు మేడం, ఆమె
0: బా
1: యాంకరింగ్ బాగున్నారు మేడం.
0: బాగున్నారండి. వినే
1: సుధాకర్ మోహన్ సార్ అందరు బాగున్నారు మేడం.
0: అందరూ బాగున్నామండి.
1: ఓకే మేడం, మా కోరుకున్న శ్రోతలు వచ్చేసి స్టాఫ్ అందరు, మీ స్టాఫ్ అందరి కోసం, మా ఊర్లో మా విలేజ్ అందరి కోసం మేడం. అన్నపూర్ణ, కామేశ్వరరావు, నవీన్, ప్రవీణ్, లక్ష్మి, లలిత,
0: ఓకే
1: అరుణ, కృష్ణ అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం ఈ పాట వస్తుంది, వినేద్దామండి.
1: మేడం మేడం
0: అవునండి అవునండి.
1: చాలా చాలా సేపు నుండి ట్రై చేసి ఇప్పుడు దొరికి ఫస్ట్ టైం మేడం మీతో మాట్లాడడం.
0: అవునా, ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: ఎప్పుడు ఇంతవరకు మాట్లాడేది, ఇదే ఫస్ట్ టైం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వినేద్దామండి మీరు కోరిన పాట.
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో ఆకాశవాణిలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: కోనసీమ జిల్లా.
1: చెప్పండి, మీ పేరు?
2: నా పేరు గాలిదేవ సత్యనారాయణ.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
2: పుష్ప మూవీలో ఉమ్మంటావా ఉమ్మంటావా.
1: పుష్ప
2: ఇష్టపడేవాడు అండి. కనిపిస్తా
1: వినేద్దామండి పాట. మీరు యాప్ ద్వారా వింటున్నారా? అంత దూరానికి బాగా క్లియర్ గా వస్తున్నాయా మా కార్యక్రమాలు అన్ని? ఓకే అండి, థ్యాంక్ యూ. పాట వినేద్దామండి.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఇంతవరకు హలో ఆకాశవాణిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు, ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSYని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 4 లక్షలకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
1: సాథ్యో దేశ్ మే జితనా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఫోకస్ కియా జా రహా హై ఉతనా పెహలే కభీ నహీ హువా ఆజ్ దేశ్ కే జ్యాదాతర్ గాంవ్ హైవేజ్ ఎక్స్ప్రెస్ వే ఔర్ రైల్వేజ్ కే నెట్వర్క్ సే జుడ్ రహే హై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కే తహత్ 10 సాల్ మే గ్రామీణ ఇలాకో మే కరీబ్ 4 లాఖ్ కిలోమీటర్ లంబీ సడకే బనాయి జాయి హై

0: डिजिटल इंफ्रास्ट्रक्चर के मामले में भी हमारे गांव 21वीं सदी के आधुनिक गांव बन रहे हैं।
1: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000కు పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన రెండో దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ది కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టు ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ది ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన మూడవ దశ గ్రామీణాభివృద్దికి మరో కీలక మలుపుగా నిలిచింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ది చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన నాలుగో దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ది, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లైయాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2025 నాటికి 100,000కు పైగా కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్దికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, ఓఎంఎంఏఎస్ ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యత నియంత్రణలో మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. రెండవ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. మూడవ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ది చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

0: ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు, గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గతంలో గుంతలమయంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో పుల్లారెడ్డి, కండ్రిక, అమ్మపాలెం, మేడం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండేదని, వర్షం పడితే బురద, గుంతల వల్ల బయటకు వెళ్లడం కష్టమయ్యేదని, ఇప్పుడు మంచి రోడ్డు నిర్మించడంతో సులభంగా వెళ్లగలుగుతున్నామని తిరుపతి జిల్లా తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు హేమలత తెలిపారు.
1: నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ల క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద, మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు.
2: నా పేరు సరిత. మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏమి లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురద బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
0: గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు.
3: నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు రిలీజ్ గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి, రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
0: భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ది దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ది ప్రధాన స్రవంతితో అనుసంధానించింది.

0: గ్రామీణ జీవితాల్లో ఆశ ఆర్థిక పురోగతి సామాజిక మార్పు సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా కోరుకున్న పాట అంజీ చిత్రం నుంచి టిప్పు సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో మనమున్నాము. నవరస భరిత హరివిల్లులో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరు ఏమిటి అని అడిగాను. సో చాలా మంది

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో మనమున్నాము. నవరస భరిత హరివిల్లులో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరు ఏమిటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి, అండ్ దాంతోపాటుగా హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. జోరుగా హుషారుగా, చాలా హుషారుగా కొనసాగింది. గాయని అనురాధ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఉన్నికృష్ణన్ గారి సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ మంచి పాటలు మా కోసం ప్లే చేశారు. అండ్ ఇవన్నీ తెలియజేసిన మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మెరుపు కలలు సినిమా పాట వినిపించినందుకు ధన్యవాదాలు. రఘుబీర్ సింగ్ సూనాబాయ్ గారు రాధామున్న ఏలో నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హరివిల్లు అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, అలాగే ఈ రోజు మీరు మాట్లాడిన ఈ గంట ఒక మంచి ఆడియో బుక్ లాగా సేవ్ చేస్తే చాలా బాగుంటుంది బాస్, థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ అండి, కాకినాడ జిల్లా నుంచి పాతకొట్టం చిలుక సత్యనారాయణ గారు, అండ్ అలాగే కృష్ణకుమారి, మిమ్మల్ని పలకరించాలనే ఉద్దేశంతో మెసేజ్ పెట్టానండి అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. అలాగే ఆన్సర్ కూడా పెడితే ఇంకా ఆనందిస్తాను కదా. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, బాస్ బెటాలియన్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి శుభోదయం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపినందుకు ధన్యవాదాలు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ నేను చాలా బాగున్నాను. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, రైట్ ఆన్సర్. రిహానా ఫ్రమ్ వరంగల్ నుంచి, అలాగే ఆదినారాయణ గారు, దావు బుచ్చయ్య గారు కాలనీ విజయవాడ నుంచి, రణభూమి వ్యూహ రచన, ఇదంతా బాగుంది కానీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందండి. ఆదినారాయణ గారు తెలిస్తే అది కూడా పంపించండి, మీకు కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అండ్ డ్రోన్ వార్ఫేర్ అంటూ పంపించారు. వాణి ఫ్రమ్ ఒరిస్సా, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, సో ఆ పేరును కూడా తెలుసుకుని పంపిస్తే బాగుంటుంది. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శివ, శ్రీపణి, హేమలత, దేశైపేట నుంచి మనకి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ డ్రోన్ వార్ఫేర్. హారిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, ఇట్స్ డ్రోన్ వార్ఫేర్ బట్ అట్ ద సేమ్ టైం దానికి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంది, సో ఆలోచించండి. రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, ఇదే ద బిగ్గెస్ట్ క్లూ అనమాట. రాజమౌళి గారి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, సో ఫస్ట్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, రామ్ చరణ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చింది, ఆలోచించండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి శుభోదయం, మంచి భక్తి గీతాలు అండ్ సింగర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2026 డ్రోన్ సహాయంతో ఆధునిక యుద్ధ దళానికి పెట్టిన పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గారు వస్తే ఎన్నో విషయాలు తెలియజేస్తారు, హరివిల్లు ప్రోగ్రామ్ లో మంచి జీకే క్వశ్చన్స్ అందిస్తారు, ఆన్సర్స్ కూడా మీరు అలానే సంధించాలి మరి. థ్యాంక్స్ అ లాట్ అండి. రాఘవేంద్ర గారు ఫ్రమ్ కాకినాడ నుంచి బాస్ బెటాలియన్స్ అంటూ పంపించారు, కాదు భారత దళానికి రైట్ ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్ యూ. వేముల నరసింహారావు గారు అండ్ సాయి శ్రీషా ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి రాంగ్ ఆన్సర్ అండి, అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు అండ్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు, అండ్ దాంతోపాటుగా రాఘవేంద్రరావు గారు కాకినాడ నుంచి. సో చూద్దాం ఇంకా ఎవరైనా రైట్ ఆన్సర్స్ పంపిస్తారేమో. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరేంటి? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్బీతో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నేశాం కదా, ఉన్నికృష్ణన్ గారు పాడింది. మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా మంది పంపించారు. అంతకన్నా ముందు శ్రోతల విశ్వాసానికి చిరునామాగా మారింది మేడం నేటి మీ ఉదయం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి గతం ఎప్పటికీ ప్రస్తుతంలో బతికే ఉంటుందనే నేటి మీ సూక్తి ఎంతో ఉన్నతమైన సుభాషితం. హితమైన ఈ పరమార్థంతో నేటి ఉదయం కాంతిమయ దీపమై మెరిసిందమ్మా. దేహం మురిసి మా మస్తకం తేజోవంతమై మైమరిచిపోయింది. భూషితమైన చక్కని సుభాషితంతో శ్రీకారం పలికారు. మార్గం లేదంటూనే సన్మార్గంలో శ్రోతలను చిత్రమైన వెన్నీస్లో జలమార్గ సంచారం చేయించి

అక్కడి నుంచి సంగీత సాగరంలో సింగర్లతో లంగరు వేసి ఉన్న బంగారు ఓడను ఎక్కించి నేటి మా మేలుకొలుపుకు 10 రోజుల మా తలపులకు మద్దతు తెలిపి మాతో మాటా మంతి కలిపి మా కర్తవ్య పాలనను మార్చి ఒత్తిళ్లను ఏమార్చి మంచి మాటలతో ఓదార్చి ఈ 4 పంటలు మనసుకు సేద తీర్చారు మేడం అంటూ సనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. గుడ్ మార్నింగ్ జయశ్రీ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను క్లూ ఇచ్చానే కానీ అందులో మొత్తం పేరు పెట్టేశారు కిరణ్ భాయ్ గారు గుంటూరు నుంచి. హౌ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ అక్కడపాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే జయస్వి గారు వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అగ్నివీర్ అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు, మీరు ఇందాక పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. అభిమన్యు మీ అభిమాన శ్రోత కోనకొండల రమణారావు గారు కవిత. ఇంకా జోష్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మేడం ఈ రోజు జోరుగా హుషారుగా అదిరిపోయింది. చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాబోయే అతిథికి స్వాగతం, రాబోయే అతిథికి స్వాగతం. అఫ్ కోర్స్ ఈ 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రోతలందరూ మా అతిథులే, కానీ మీరు 101.3 వింటున్నారు. మెసేజ్ పంపాల్సింది 102.2 కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ మస్తాన్ భాషా జాను, హాయ్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. జేఎస్వి అండి నా పేరు, దేవిశ్రీ గారు అయ్యో, బట్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపించినందుకు. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? కాల భైరవ కాదు, ఉత్త భైరవ అనమాట. సో భైరవ 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భైరవ్ అనే సరికొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ భైరవ్ బెటాలియన్స్ ఏర్పాటుగా త్వరలోనే వాటిని 25కి పెంచేటువంటి యోచన కూడా ఉంది. వీటితో పాటు దళాల యొక్క సాధారణ ఇన్స్టెంట్ వీటన్నిటికీ సంబంధించి భర్తీ కూడా చేస్తున్నారు. సో ఇది భైరవ్ అన్నమాట. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662-4888-14 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంవత్సరం పలాష్ పూల పుస్తకం పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? సో మీ ఆన్సర్స్ నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి మాస్ బిర్యానీ రెడీగా ఉంది బాయ్స్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
6: విజయ వంట నూనెలు.
8: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది అని అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. హాయ్ జేఎస్వి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? అండ్ నా ఆన్సర్ ఎక్కడా? సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి, అనంతపూర్ నుంచి మస్తాన్ గారు, భాషా జాను హైదరాబాద్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ ఆన్సర్ కూడా పంపించండి. సో టైప్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. హాయ్ జేఎస్వి, గుడ్ మార్నింగ్ అంటూ దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ ముంబై. హాయ్ రాకేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జేఎస్వి. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి మీకు కూడా శుభోదయం. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, శివ, శ్రీఫణి, హేమలత, దేశైపేట నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ అందించారు. వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు, మీకు కూడా శుభోదయం. అండ్ మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో రాజేష్, హిందూపూర్ నుంచి. అండ్ 2026 సంవత్సరానికి కాను

0: అంటూ నేను అడిగిన ప్రశ్నకి పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి, మెకానిక్ వెంకటాచలపతి గారు, టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, మీకు కూడా ధన్యవాదాలు. పుట్టపాకనింది పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించినందుకు శుభోదయం తెలియజేస్తూ, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, 5 డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగాయి అంటూ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు, కానీ ఇది 2026 కి సంబంధించి అడుగుతున్నాను. సో చూద్దాం, చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వేదాంశ్ నీ కూడా రైట్ ఆన్సర్ తెలిస్తే ట్రై చేయి. సరైన ఆన్సర్ తో ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హారిక ఫ్రం హైదరాబాద్ రైట్ ఆన్సర్, వాణి ఫ్రం బెరంపూర్ రైట్ ఆన్సర్, సింగరక్క కడప వినయ్ శ్రీదేవి కళ్యాణి శర్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇదొక కొత్త పేరా? థ్యాంక్ యూ. అండ్ అనంతపూర్ నుంచి అక్తర్ భాషా ఇమాంబాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి మామిడిపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు, శుభోదయం మీకు కూడా. సరైన ఆన్సర్ తో మనకి ఓకే, నిరంతర శ్రోత సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ హాయ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. రాఘవ గారు గుడ్ మార్నింగ్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, శుభోదయం అంటూ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానం వేముల నరసింహారావు గారు. సో వెల్, ఇది నాకు వచ్చినటువంటి మెసేజెస్, ఆన్సర్ రివీల్ చేసేనా మరి? సో న్యూఢిల్లీ అన్నమాట, సరైన ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇది 2023 నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ పలాష్ పూల మహోత్సవం ఢిల్లీ హరిత వారసత్వాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతితో ప్రజల అనుబంధాన్ని, పర్యావరణ అవగాహనని పెంపొందించడానికి నిర్వహిస్తారన్నమాట ఈ పలాష్ అనే ఫ్లవర్ ఫెస్టివల్. ఇంట్రెస్టింగ్ రైట్? మరి 10:35 దాటి పరుగులు తీస్తుంది మన క్లాక్ లో, టైం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత నా మూడవ ప్రశ్నకి ఆన్సర్ పంపించేందుకు రెడీగా ఉండండి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మించున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో జై బాలయ్య. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అఖండాన్ని నుంచి వింటూ ఆనందిస్తున్నారు నవరస భరిత హరివిల్లు. అండ్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, భగోరియా ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? భగోరియా ఏ రాష్ట్ర ట్రెడిషనల్ ఫోక్ డాన్స్? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. భగోరియా ఈ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఐ మీన్ ఏ ట్రైబ్ కి సంబంధించి, నాట్ స్టేట్, ట్రైబ్ కి సంబంధించి. సో చాలా ట్రైబ్స్ ఉంటాయి కదా మనకి, మరి అలాంటి తెగలలో ఈ భగోరియా అనేటువంటి ఈ యొక్క జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? నా క్వశ్చన్, భగోరియా అనే జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తేజస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మంచి ప్రశ్నలతో మమ్మల్ని అలరింప చేస్తున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీ పేరు వేమన నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో మెసేజ్ పెట్టిన ప్రతిసారి మీ పేరు కూడా పెట్టండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ శివ శ్రీఫణి బాలసుబ్రహ్మణ్యం హేమలత దేశాయ్. మంచి ప్రశ్నలతో మమ్మల్ని అలరింప చేస్తున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీ పేరు వేమన నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో మెసేజ్ పెట్టిన ప్రతిసారి మీ పేరు కూడా పెట్టండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ శివ శ్రీఫణి బాలసుబ్రహ్మణ్యం హేమలత దేశాయపేట నుంచి సరైన సమాధానం. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మేడం, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, మీ క్వశ్చన్స్ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ వినయ్ ఫ్రమ్ కడప నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే రైట్ ఆన్సర్తో మనకి పటేలయ్య ట్రైబ్స్ అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది కదా బాస్. ఈసారి మీ పేరు కూడా పంపించండి. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐలవరం నుంచి సిద్ధాంతి, గోలి ధర్మారావు గారు, పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు, పెడన నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. హే స్మైలీ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉరువకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మధ్యప్రదేశ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఏ తెగకి సంబంధించిన నృత్యం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. దేవసేన గారు సరైన సమాధానం అండ్ అలాగే ఎమింగ్నో నుంచి శేఖర్ గారు రైట్ ఆన్సర్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం అందించారు. అలాగే వెంకటాచలపతి గారు అనంతపురం నుంచి, టైలర్ రమేష్ మెకానిక్ రైట్ ఆన్సర్. హారిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే జానపద నృత్యం ఇది దేనికి సంబంధించింది అంటే, ఓకే, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం కూడా పంచుకున్నారు. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి, వాణి బెరంపూర్ రైట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి మనకి బ్యాంక్ కాలనీ సాయి శ్రీష సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే జయస్వి గారు, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు అండ్ వాటితో పాటుగా మీ వాయిస్ చాలా బాగుందండి, స్వీట్ గా. థ్యాంక్ యూ కవిత, జోష్నవి, మోహిత్ అండ్ రావు ఫ్రమ్ బెంగళూరు నుంచి సరైన ఆన్సర్ అందించినందుకు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా సరైన ఆన్సర్ పంపించారు. పటేలియా జాతికి చెందినటువంటి ఈ యొక్క నృత్యం, ఎస్ రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంతపూర్ నుంచి అక్తర్ భాషా ఇమాంబాయ్ సరైన ఆన్సర్ పంపించారు. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు కదా సిస్టర్, అది మా చేతుల్లో లేదు కదా. సో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వెయిట్ చేస్తాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేస్వి, ఒక పాట మా కోసం పాడతారా? యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్స్ ఎ లాట్. సో తప్పకుండా పాడి ప్రయత్నం చేస్తాను. ఆన్సర్ అయితే ముందు రివీల్ చేస్తున్నాను. భగోరియా అనేటువంటిది బిల్ తెగ యొక్క నృత్యం అన్నమాట. ఇది మధ్యప్రదేశ్ కి సంబంధించింది. సో రైట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, 10:50 అయిపోయింది కాబట్టి నా లాస్ట్ క్వశ్చన్ అవుతుంది ఇది కూడా. సో విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? సరైన ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114కి వాట్సాప్ చేస్తూ ఉండండి. విశ్వసూత్ర ఈ యొక్క కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఎస్, మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, పోకిరి మూవీ నుంచి, వింటూ ఆనందించండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వి తో పోకిరి మూవీ నుంచి నొప్పి నొప్పి అంటూ ఎస్ ఆఫ్ కోర్స్ జేఎస్వి వెళ్ళే టైం కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఆ మాత్రం నొప్పి ఉంటుంది. బట్ జోక్స్ అపార్ట్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మణి శర్మ గారి మ్యాజికల్ మ్యూజిక్ తో పోకిరి మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:55 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన ప్రశ్న, విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, ఈరోజు ఉదయాన్నే మీ వాయిస్ వింటే చాలా ఆనందం వేసిందండి. ఇవాళ ప్రసారాలను చాలా ప్రత్యేకంగా మార్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, 90s నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉన్నికృష్ణన్ గారు, అనురాధ శ్రీరామ్ గారి యొక్క ముచ్చట్లు అండ్ వాళ్ళ యొక్క పాటలు, మెరుపు కలలు చిత్రంలో పాడిన ఆ బ్యూటిఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిరంతర సంగీత లాహిరి ఇలాగే సాగుతూ మాలాంటి శ్రోతలను నిరంతరంగా కొత్త ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుస్లా వేణుగోపాల్ దత్త గారు, సరైన ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ నమస్తే. ఎర్రమెల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. రాఘవేందర్ రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే భార్గవి ఫ్రమ్ ECIL రైట్ ఆన్సర్ పంపించారు.

And ఓకే హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు అంటూ ఎంఎస్ దుర్గారావు గారు, మీరు గమనించారా మెసేజ్ పెట్టే వారిలో ఎక్కువగా ఆన్సర్ చెప్పేస్తే ఎలా గమనించారు. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను గారు సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ విశ్వసూత్ర అనేది దీనికి సంబంధించింది అంటూ పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సరదాల ఆకాశవాణి, మా సంతోషవాణి, హర్విల్లు ప్రోగ్రామ్ జయస్వి గారికి అభినందనలు. గుత్తికొండ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు పి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్ద ఆంజనేయులు గారు, వీరందరూ కలిపి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం, అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ లాస్ట్ లో మంచి జోష్ఫుల్ పాట ప్లే చేశారు, థ్యాంక్ యూ. అంటే ఇందాక అఖండను మాస్ బిర్యానీ జోష్ఫుల్ సాంగ్స్ కాదా అండి? అయ్యయ్యో, రాజేష్ గారు హిందుపూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిద్దా, థ్యాంక్స్ అలాట్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడని నుంచి సరైన సమాధానం పంపించారు, ఒక పాట మా కోసం పాడండి, పాడతాను. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడని నుంచి, మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, వీరందరూ కలిపి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు, టైలర్ రమేష్ గారు సరైన సమాధానం అందించారు. అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శివ, శ్రీపణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, సో వీరందరూ కలిపి సరైన సమాధానాలు పంపించారు. వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. నాగప్రసాద్ గారు, విజయజ్యోతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో మీ పేరు పంపించండి, మీ డీటెయిల్స్ కూడా. ఫైనల్లీ నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. చేనేత కార్మికులకి సంబంధించింది, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. భారతీయ చేనేతలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు వస్త్ర మంత్రిత్వ శాఖ విశ్వసూత్ర అనేటువంటి ఈ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే కార్యక్రమం అనమాట. సో చేనేత కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జయహో అనాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఫైనల్లీ లాస్ట్ మెసేజ్, అమర్నాథ మెహబూబా బాషా గుట్టపాలెం గ్రామం నుంచి, కలికిరి మండలం అన్నమయ్య జిల్లా నుంచి వస్త్ర రంగానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్. మరి 10:59 దాటి 30 సెకండ్లు అయిపోయింది, పాట పాడే టైం కూడా లేదు. బట్ ఎనీవేస్ ఒక చిన్న లైన్ హమ్ చేస్తాను. ఓకే, హాయ్ రే, హాయ్ రే, హాయ్ రే, హాయ్ నా చెలియ, ఐ లవ్ యూ అందోయ్.

నైన్టీ సాంగ్స్తో ఈ రోజు అంతా చాలా నాస్టాల్జిక్గా ఇంట్రెస్టింగ్గా గడిచిపోయింది కదా. సో నేను కూడా అదే ఫీల్తో హ్యాపీగా మరొక రోజు బోల్డ్ అన్ని విషయాలతో మీ అందరినీ కలుస్తాను, మంచి మంచి మాటలు మాట్లాడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై షో. అంటిల్ దెన్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. దిస్ ఇస్ యువర్ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు విదేశాంగ శాఖ ఉప మంత్రి సిసిలియో చుంగ్తో మంత్రి నారా లోకేష్ సియోల్లో సమావేశమయ్యారు. భారత్లో ఆంధ్రప్రదేశ్ను అత్యంత స్థిరమైన నమ్మకమైన కేంద్రంగా చూసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. రాష్టంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. వివిధ పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో 30 సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలియజేశారు. దేశీయ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,552 వద్ద కొనసాగగా నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 24,54 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఫెమినిస్ట్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, రక్షిత సురేష్ పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ గీతం. ఇది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో పెద్ద మూవీ నుంచి.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ రోజు నిజంగా ఒక స్పెషల్ ఉందన్నమాట సినిమా కబుర్లో. ఏంటా స్పెషల్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అంత స్పెషల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో మరి సౌత్ ఇండియన్ సినిమా చరిత్రను తిరగవేస్తే కొందరి పేర్లు దర్శకులుగా మాత్రమే కాదు ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్తలుగా మనకు కనిపిస్తారు. 70s లో సినిమా అంటే కేవలం భారీ స్టూడియోస్ లో సెట్టింగ్స్ మధ్య మాత్రమే తీసేవాళ్ళు. నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న ఆ కెమెరాను తీసుకొచ్చి పచ్చని పొలాలను, పల్లెటూరిని, పల్లె వాతావరణంలో ఆ మట్టి వాసనను మన వెండి తెరకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ప్రేమను కవిత్వంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. సాధారణ పెట్రోల్ బంక్ కుర్రాడిగా మొదలై ఏకంగా 6 జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు. గెస్ట్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం ఈ రోజు ఆ గొప్ప వ్యక్తి గురించి, ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమాల గురించి ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

9 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరందరూ గెస్ చేసింది కరెక్టే, ఆయనే లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజాగారు. సాధారణంగా సినిమాలు ఎలా ఉంటాయంటే స్టోరీలో ఒక సమస్య, దానికి ఒక సొల్యూషన్, అండ్ ఫైనల్లీ హీరో హీరోయిన్ కలుస్తారా లేదా. మన సినిమాల్లో ఫార్ములా ఇదే కదా. అయితే హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలి అనుకున్నారు భారతీ రాజా. అయితే ఆయన చెప్పిన కథ విన్న చాలా మంది ఆశ్చర్యపోయారట. ఇదెక్కడి క్లైమాక్స్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ కథలో వైవిధ్యం ఉందని మాత్రం కథ విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించారు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి ఆయనలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహించిన వారిలో ఒకరు నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను. భారతీ రాజా అనగానే మనకి గుర్తొచ్చేది వాస్తవికత. 16 ఏళ్ల వయసు సినిమా ప్రతి ఒక్కళ్ళకి గుర్తుంది కదా. పతినారు వయతినలే భారతీ రాజా గారి ఫస్ట్ మూవీ ఇది. అంటే తమిళ్లో చేసిన మూవీ, దాన్నే తెలుగులోకి రీమేక్ చేశారనమాట. అండ్ కమల్ హాసన్ రజనీకాంత్ శ్రీదేవి నటించారు అక్కడ తమిళ్లో. అండ్ తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాలో ఈ సినిమాకి బ్రహ్మరథాన్ని పట్టారనమాట. అంటే కొత్తదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. విలేజ్ అట్మాస్ఫియర్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన విలేజ్ లవ్ స్టోరీస్కి డిఫరెంట్గా ఉంటుంది. హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న క్లైమాక్స్ను ప్రేక్షకుల ఊహకే వదిలేశారు భారతీ రాజా. అయితే తెలుగులో ఈ సినిమాను 16 ఏళ్ల వయసు శ్రీదేవి గారితోనే చేశారు కదా. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది తమిళ్కి తెలుగుకి. పల్లెటూరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొచ్చిన సినిమా, అప్పటి వరకు మేకప్లతో ఆర్టిఫిషియల్ సెట్లలో తయారైన సినిమా, భారతీ రాజా రాకతో గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి తన ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగారు భారతీ రాజా. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ 16 ఏళ్ళు వయసు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

11:21:43 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. భారతీరాజా గారి అసలు పేరు చిన్నస్వామి. 4 భాషల దర్శకుల వద్ద పనిచేసిన భారతీరాజా గారికి దర్శకత్వ ప్రతిభ బాగానే ఉంది. సో తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా అద్భుతమైన సినిమాలెన్నో అందించారు. ఆయన 2వ సినిమా కిలక్కే పోగం రైల్ రాధికను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరో సుధాకర్ గారు. సో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. తమిళనాట అంతా కూడా సుధాకర్ గారు స్టార్ హీరో అవ్వడానికి ఈ సినిమా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక ఆయన 3rd మూవీ సిగప్పు రోజాకల్. గుర్తొచ్చేసింది కదా రోజాకల్ అనగానే శ్రీదేవి గారి ఎర్ర గులాబీలో ఈ సినిమా అనమాట. సో కమల్ హాసన్ శ్రీదేవి నటించిన ఈ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు అయితే ఇక్కడ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పుతియా వార్పుగల్ భాగ్యరాజ్ రతి నటించినటువంటి సినిమా అనమాట. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తెలుగులో కొత్త జీవితాలు పేరుతో రీమేక్ చేశారనమాట. అక్కడ సుహాసిని గారు తెలుగు చిత్రసీమకు ఈ సినిమాతోనే ఆవిడ పరిచయం అయ్యారు. అప్పటికే ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్స్ చూశారనమాట భారతీరాజా గారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఒక విశేషం, కొత్త జీవితాలు సినిమా పోస్టర్స్ పై రజతోత్సవాల చిత్ర దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రం అని ప్రత్యేకంగా ప్రింట్ చేసేవారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, ప్లానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:31:12 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అలైగల్ ఓయువతిల్లై, ఈ చిత్రం ద్వారా రాధను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. సో భారతీ రాజా గారు ఇదే సినిమాను తెలుగులో సీతాకోకచిలుకగా రీమేక్ చేశారు. అక్కడ ముచ్చట్ల అరుణను ఇంట్రడ్యూస్ చేశారు. హీరో కార్తీక్ కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది కదా. సీతాకోకచిలుక ఈ సినిమా నుంచి మనం ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మరిన్ని విజువల్ మనం మాట్లాడుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆత్మబంధువు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఆత్రేయ గీతం ఇది. 11:43 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత భారతీరాజా గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆరాధన రూపొందించారు. బాపు దర్శకత్వంలో తూర్పు వెళ్లే రైలు, ఆ తర్వాత శివాజీ గణేషన్ గారితో రాధగారి కాంబినేషన్ లో ముదల్ మర్యాదే. ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. అదే మన తెలుగులో ఆత్మబంధువుగా అనువాదం చేశారు. ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. అండ్ ఆ తర్వాత మన్వాసనే తెలుగులో మంగమ్మ గారి మనవడిగా రూపొందింది. ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో మన అందరికీ తెలుసు. భాగ్యరాజ్ అందించినటువంటి ఒరు ఖైదీయన్ డైరీ స్టోరీతో భారతీరాజా తీసిన సినిమా కూడా అంతే సక్సెస్ సాధించింది. కమల్ నటించిన ఈ సినిమా తెలుగులో ఖైదీ వేటగా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. మరి ఇదే సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా, ఆఖరి రాస్తాగా తీసి విజయం సాధించారు.

రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మంగమగారి మనవడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

జమదగ్ని ఈ చిత్రం నుంచి మనో జానకి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సాహితీ సాహిత్యాన్ని సమకూర్చారు ఈ పాటకు. లెవెన్ అవర్స్ 54 మినిట్స్ 39 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. భారతీ రాజా గారికి మరొక టాలెంట్ కూడా ఉంది. వెండి తెరపై నటుడిగా కూడా ఆయన అలరించారు. తిరు మహారాజా సినిమాలో కీ రోల్ ని పోషించారు. చివరిసారిగా మోహన్ లాల్ మూవీలో కనిపించారనమాట. అండ్ ఆయన నటించిన మరొక సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది, అదే పులవర్. ప్రేమ, ఉమ్మడి కుటుంబం, సామాజిక సమస్యలు, సున్నితమైన మానవ సంబంధాలు ఆయన సినిమాల్లో చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన సినిమాలతో ఎందరికో సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోయిన్స్ ని న్యాచురల్ గా చూపించటం భారతీరాజా స్పెషాలిటీ. దీని వెనుక ఒక కారణం ఉందని చెప్తారాయన. నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెలోనే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి నేను ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు భారతీరాజా. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాలో పల్లె అందాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆయన తీసిన అద్భుతాలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన ప్రతిభను దేశం మొత్తం గుర్తించింది. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దక్షిణాది దర్శకుల టాప్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు భారతీరాజా గారిది. ఇవి ఈనాటి సినిమా కబుర్లు. బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం మీకోసం ప్లే చేస్తున్నాను. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఆరాధన చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్చాన్ కాంగ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యువతను భవిష్యత్తుకు సిద్దమయ్యే డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారు చేయడానికి కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో గ్రామసభలు రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గత వారం నుంచి ఇప్పటి వరకు 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు నిన్న వెల్లడించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలియజేశారు. వివిధ పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. సాంస్కృతిక వారసత్వమే భారత్ ఇండోనేషియాలను కలిపి ఉంచుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో కలిసి ప్రసిద్ద ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ ను సందర్శించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సో మరి ఈ రోజు కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం సిద్ధంగా ఉంది.
1: ఏంటంటే రోడ్లపై శాంతి భద్రతను కాపాడడానికే కదా ట్రాఫిక్ రూల్స్ అనేవి రూపొందించారు. మరి ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్ళని ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలో ప్రతి చోట మాత్రం ఇలా జరగదండి. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా చాలా చాలా కఠినంగా ఉంటాయన్నమాట.

మరి ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని సంవత్సరాలుగా ఈ కఠినమైనటువంటి ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లయితే జరిమానా వేస్తారు. కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే 1-2 రోజుల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా ఎంత ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, అంత కఠినంగా ఉంటాయన్నమాట. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై. మీకు తెలుసా? రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

12 hours 11 minutes 20 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఆస్ట్రేలియాలో సీట్ బెల్ట్ ధరించడం అనేది ఒక చట్టం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ కరెన్సీలో 18,000 వరకు జరిమానా ఉంటుంది తెలుసా. అండ్ ఇక్కడి అథారిటీస్ దీన్ని కేవలం శిక్షగా పరిగణించరు, ప్రాణాలను కాపాడే మార్గంగా భావిస్తారు. అ వే టు సేవ్ లైవ్స్. వాళ్ల మెసేజ్ చాలా క్లియర్ గా ఉంటుంది, రోడ్డుపై మీ భద్రతకు ఎటువంటి హాని జరగదు అని. ఇక నార్వేలో స్పీడ్ లిమిట్ అనేది చాలా కఠినంగా అమలు చేస్తారు తెలుసా. అంటే నిర్దేశించిన పరిమితిని మించి గనక వెహికల్ని నడిపితే 18 రోజుల వరకు జైలు శిక్ష అనేది ఖచ్చితంగా విధిస్తారనమాట. ఎంత వేగంగా అంటే ఎంత స్పీడ్గా వాహనం నడిపితే శిక్ష అంత కఠినంగా ఉంటుందట. మరి దీని కారణంగా రోడ్డు ప్రమాదాల రేట్స్లో నార్వే ప్రపంచంలోనే అతి తక్కువ రోడ్డు ప్రమాదాల రేట్లలో ఒకటిగా ఉందన్నమాట. ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు మన ట్రాఫిక్ రూల్స్ గురించి. సో బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, నా మనసిస్తారా. ఈ చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా,

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: మరి ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆస్ట్రేలియా, నార్వే వీటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అమెరికా విషయానికి వస్తే, కార్స్ లో పిల్లల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. దేశవ్యాప్తంగా పిల్లల కోసం ప్రత్యేక భద్రతా సీట్ల నియమాలు చాలా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైనా గనక ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్లు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాలి, సోషల్ సర్వీస్ చేయాలి, భద్రతా తరగతులు అంటే సేఫ్టీ క్లాసెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అక్కడ పిల్లల జీవితాల్ని ఎంత విలువైనదిగా పరిగణిస్తారో ఇది మనకి చూపిస్తుంది. ఇక యూకేలో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ టచ్ చేయడం కూడా తీవ్రమైన నేరం కొన్ని సందర్భాల్లో. అండ్ అలాగే హ్యాండ్స్ ఫ్రీ పరికరం లేకుండా ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడితే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ కరెన్సీలో 21,000 వరకు ఫైన్ విధిస్తారు. మీ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఒక 6 పాయింట్లు కూడా తీసేస్తారు. మీ జీవితం కంటే ఏ కాల్, ఏ మెసేజ్ విలువైంది కాదు అని అక్కడి ప్రభుత్వం నమ్మకం అన్నమాట. అంతే కదా. మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్, 100% లవ్ చిత్రానికి అడ్నాన్ సామి పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
1: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ తయారు కర్ రహే హై. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయూడీ పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ది, సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్టాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాళ్లు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకు ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి మహారాష్టలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్ ఖతార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు, ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే

0: నాలుగో మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పాడినటువంటి చైతన్య ప్రసాద్ గీతం ఇది. గోపీసుందర్ మ్యూజిక్ లో విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా ట్రాఫిక్ రూల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయి అనే విషయంలో. సో క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందిన దేశం సింగపూర్. అక్కడి పోలీసులు అతివేగం, రాంగ్ సైడ్ పార్కింగ్లపై ఎక్కువ నిఘా ఉంచుతారంట. అండ్ ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. సో భయంతో ప్రజలు తప్పు చేయరు. అండ్ సింగపూర్ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడడానికి ఇదే కారణం. అక్కడ ఉన్న ఒక జనరల్ రూల్ ఏంటంటే, మీరు చట్టం పరిధిలో ఉంటే మీరు బెస్ట్ పొజిషన్లో ఉంటారని. యూకే, జపాన్ దేశాల్లో వర్షాకాలంలో రోడ్లపై కార్లు నడిపేటప్పుడు రోడ్డు మీద నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కానీ బురద కానీ నడిచి వెళ్లే వాళ్లపై పడేలాగా స్పీడ్గా వెళ్లటం అనేది నేరం. దీనికి కూడా భారీ జరిమానాలు ఉంటాయన్నమాట. అంతే కదా. సో థాయిలాండ్లో అయితే ఇంకొక విషయం ఉంది, షర్ట్ లేకుండా బనియన్తో డ్రైవ్ చేయకూడదు. స్పెయిన్లో డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు సరైన షూ కానీ లేదంటే చెప్పులు కానీ వేసుకోవాలన్నమాట. ఇన్ కేసు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ లేకుండా డ్రైవ్ చేస్తే జరిమానా పడుతుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ దృష్టి మరల్చేలా కారు అద్దాలకి బొమ్మలు కానీ ఇంకేదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలాంటి వస్తువులు ఏవి కూడా వేలాడదీయకూడదు. అండ్ ఇంకా స్విట్జర్లాండ్ విషయానికి వస్తే, ఇక్కడ ప్రజలు ప్రశాంతతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. కాబట్టి అక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి శబ్దం వచ్చేలాగా హార్న్ వేయటం, వెహికల్ డోర్స్ వేయటం ఇలాంటివి చేయకూడదు. సాధారణంగా మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం ఇలాంటివి మాత్రమే కదా మనకి ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా ప్రపంచంలో ఎన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో. అయినా మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, ఇంటి దగ్గర మన కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ మన కుటుంబానికి శాపం కాకూడదు కదా. మరి ట్రాఫిక్ రూల్స్ మన కోసం, మన ఫ్యామిలీ కోసం తప్పకుండా పాటిద్దాం. ఏమంటారు? ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నౌ మీకోసం జర్నీ మూవీ నుంచి సత్యహరిణి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. సాహితీ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: વિવિધ ભારતી FM 101.3.
1: સમયમા ભલે સાયં చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్చాన్ కాంగ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి అధికమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హుర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. భూ వాతావరణంలో క్యాప్సూల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

0: വിവിധ ഭാരതി FM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

Yasmin Tunuru Vivid Bharati FM 101.3 with me, Jyoti. 1 hour, 3 minutes, 40 seconds low in the VB clock. ధీరాలోకి వచ్చేసాం కదా. మహిళల్లో రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన మోస్ట్ కామన్ ప్రాబ్లం పీసీఓడి. అదే మనకి పీసీఓఎస్గా మారింది. ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఇది సాధారణ సమస్యగా మారుతోంది. అయితే పీసీఓఎస్ సమస్య కేవలం ఫర్టిలిటీ పైన మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ వాళ్ళ హెల్త్ని దెబ్బతీస్తుందన్నమాట. సో ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి మహిళలు ఏం తినాలో, ఏం తినకూడదో గైనకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్ నౌ మీకోసం సిద్ శ్రీరామ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

సెగా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, సునీత పాడినటువంటి శ్రీమణి గీతం, జోష్వా శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:13:51 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. సో మరి ఉమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దట్ టు పీసీఓఎస్ గురించి, పాలీ ఎండోక్రైన్ మెటాబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్. ముందుగా అండాశయంలో సమస్య స్టార్ట్ అయ్యి సరిగా ఎగ్ రిలీజ్ కాకపోవడం, మెన్స్ట్రుయేషన్లో చేంజెస్, మెన్స్ట్రల్ సైకిల్ డిలే అవ్వటం, అలా కొన్నాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులకి అది దారితీస్తుంది అన్నమాట. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి బయటపడి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు

కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదని, కొన్నిటిని ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ మహిళలు కొన్ని ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి, లేదంటే ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఓకేనా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం అదర్స్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ రీటా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3.3 రైట్ నౌ మీకోసం అదర్స్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. హరిహరన్ రీటా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూమర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్దికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్దిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 రకాల పథకాల ద్వారా కొత్తవారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణమేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యఘర్ రుణాలు అందజేయనున్నామని శ్రీకృష్ణ దేవరాయలు వివరిస్తూ,
2: పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి, అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో సీఎం సూర్యగారు ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసిపోతా ఉన్నాం. పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది.
0: బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయస్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు, గురుకులాలు

0: లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్దం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేద సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ,
1: రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డీ ఆఫీసులు ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు, గుంటలు లేని రోడ్ వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్ గా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయటం, 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషన్స్ తో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ అక్కడున్న సమస్యను సాల్వ్ చేసిన విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ద ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ది పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ది చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1,119 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Ek Bharti FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేటి ఆధునిక కాలంలో మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ చూడకపోతే మాక్సిమం ఎవరికి కూడా ఆ రోజు స్టార్ట్ అవ్వదు కదా. అంటే దీనివల్ల ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేది తెలియకుండానే ఈ పని చేసేస్తూ ఉంటారు చాలా మంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే PCOS బాధితులు మార్నింగ్ స్మార్ట్ ఫోన్ స్క్రోలింగ్ కి దూరంగా ఉండాలి. దీని ద్వారా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మీ శరీరంలో రీప్రొడక్టివ్ సిస్టమ్ పై ప్రభావం పడకుండా ఉంటుందన్నమాట. సో ఈ సమస్య కూడా కంట్రోల్లో ఉంటుందట. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా రోజువారీ పనులు స్టార్ట్ చేయక ముందు చాలా మందికి ఏంటంటే టీ, కాఫీ ఇలాంటివి తాగే అలవాటు ఉంటుంది. సో అలా అస్సలు తాగకూడదు అనమాట. ఇవి తాగకుండా ఉండలేరు కొంతమంది, కానీ పరగడుపున తాగటం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయట. సో PCOS ఉన్న వాళ్ళు ఖాళీ కడుపుతో టీ, కాఫీ వంటివి తాగకూడదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఇది. గీతాంజలి మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1:36:57 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలు ముఖ్యంగా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్లు బ్రేక్ఫాస్ట్లో సరైన మోతాదులో పోషకాహారం ఉండేలాగా చూసుకోవాలి. బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఇలాంటి ఐటమ్స్, అంటే మైదాతో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అండ్ వీటికి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్లు, విటమిన్లు, హెల్దీ ఫ్యాట్ పుష్కలంగా ఉండేలాగా చూసుకుంటూ ఆ టిఫిన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు పండ్ల రసాలు రోజు తాగడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ప్రతిరోజు ఉదయం గానీ సాయంత్రం గానీ కాసేపైనా సరే ఎండలో కూర్చోకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందట. ఎలా ఉండకూడదు తెలుసుకున్నాం కదా, మరి ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం సుకుమారుడు చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ లిరిక్స్ కదా, బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు. 1 hour 42 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మార్నింగ్ లేవగానే 2 glasses ఆఫ్ వాటర్ తాగాలి. దీనివల్ల ఏంటంటే ఇంటెస్టైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. తర్వాత శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు ఉదయాన్నే 10 నిమిషాలు కానీ లేదా 15 నిమిషాలు కానీ, ఇలా అంటే ఈ వ్యాయామం చేసిన తర్వాత ఈ 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు తర్వాత బయట వాతావరణంలో కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేసిన వెంటనే చక్కగా 10-15 నిమిషాల పాటు బయట వాతావరణంలో నడవండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, రోజంతా కూడా ఒత్తిడిని తట్టుకునేలాగా చేస్తుంది అనమాట. అండ్ ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపైనా సరే ఎండలో నిలబడాలి. అంటే మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అనమాట. దీనివల్ల ఏంటి, విటమిన్ డి అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇది పీసీఓఎస్ సమస్యను నివారించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రోజు ఏదో ఒక 2 రకాల ఫ్రూట్స్ అనేవి మీ డైట్లో యాడ్ చేసుకోండి. సపోజ్ ఈరోజు జాంకాయ యాపిల్ తింటే ఇంకొక రోజు ఇంకొక 2 అనమాట. అట్లా 2 రకాల ఫ్రూట్స్ అనేవి మార్చుకుంటూ ఉండండి మీ అవైలబిలిటీని బట్టి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉంటూ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అప్పుడే కదా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ధీరాలో మరి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కదా. అలాగే మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ సారు చరు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి గీతం ఇది, డిఎస్పీ పాడారు అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మేడ్ ఫర్ ఈచ్ అదర్ బ్యూటిఫుల్ ట్రాక్ కదా. 1 hour 49 minutes 29 seconds లో ఉంది వివీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మాట్లాడతానని చెప్పాను కదా, 12 years ఆఫ్ గవర్నమెంట్ లో. మాతృత్వ సమయంలో మన ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది కదా. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణీలకు నగదు సాయం అందిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడానికి, మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి ఈ డబ్బు

గా ఉపయోగపడుతుంది. శిశు మరణాల రేటు తగ్గించడంలో, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యవంతమైన మహిళలే ఆరోగ్యవంతమైన సమాజానికి మూలం అని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ప్రతి ఇల్లాలు గౌరవంగా ఆరోగ్యంగా జీవించాలని ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ నుంచి మహిళలకు విముక్తి లభించింది. అలాగే పీఎం యోజన కింద మంజూరయ్యే ఇళ్లను మహిళల పేర్ల మీదుగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో మహిళలకు ఆస్తి హక్కు, సామాజిక భద్రత లభిస్తున్నాయి. సొంత ఇల్లు అనే కల నెరవేరడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. పీఎంయువై సైట్ ద్వారా ఇది అప్లై చేసుకోవచ్చు. అది మ్యాటర్. వన్ అవర్ 51 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ధీరాని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అండ్ అలాగే 2:00 అయితే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ విన్న తర్వాత మనం మళ్ళీ 2:30 సందరే సందులో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: అలాంటివేమన్నా
1: ఎందుకుండు వైభాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
0: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్యార్థి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుతో పాటుగా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ మనకి, హాయ్ జ్యోతి గారు, స్వర్గీయ భారతీ రాజా గారి సినిమా కబుర్లు చాలా బాగున్నాయంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మీకు తెలుసా విన్నాను, విదేశాల్లో అమలు చేస్తున్నటువంటి రహదారి నియమాల గురించి అండ్ అవి అతిక్రమిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనే దాని గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, సినిమా కబుర్లో దర్శకులు భారతీ రాజా గురించి చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి, అలాగే ప్లే చేసిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఒక హీరో గురించి కానీ, హీరోయిన్ గురించి కానీ, దర్శకుడు గురించి కానీ, సంగీత దర్శకుడు గురించి కానీ, నిర్మాత గురించి కానీ, కొమెడియన్ గారి గురించి కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారి గురించి ఇంకా లిస్ట్ ఇంకా ఉందా అండి చెప్పాలి అంటే జ్యోతి గారు తర్వాతే అంటూ మెసేజ్ చేశారు. సందేశ సందులో మీరు అడిగే ప్రశ్నలకు పాజిటివ్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మ్యామ్, నేను సింగపూర్ వెళ్ళొచ్చాను, అయితే మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసు అక్కడ. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. అండ్ ఎలా ఉన్నారక్క అంటూ పరూషనా మీ పేరు, ఓకే, మీ యాంకరింగ్ బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ నెక్స్ట్, సందేశ అందరికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాజోలు నుండి బోరెల్లి జయన్న, అండ్ అలాగే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అండ్ కంచి నుంచి పద్మ భవ్య చింటూ శేఖర్ మెసేజ్ చేశారు, అండ్ శ్రీధర్ రావు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సందేశ అందరికి వెల్కమ్ అంటూ

మెసేజ్ వచ్చింది, బట్ పేరు లేదు. మీ పేరుతో పాటుగా మెసేజ్ పంపించండి. శివ, శ్రీఫణి, బాలసుబ్రహ్మణ్యం, హేమలత దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు, అండ్ జాన్సన్ విజయవాడ నుండి, అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి, అండ్ అనంతపురం మస్తాన్ బాషా మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి సందేశ సందులో ఫస్ట్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి మీకోసం. వండర్ఫుల్ మూవీ అండి ఇది, అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ ఒక చిన్న డైలాగ్ చెప్తాను, అది ఎవరు చెప్పారు అండ్ ఏ సినిమా, ఆ హీరోయిన్ ఎవరు అనేది గెస్ చేయండి. అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని ఒక హీరోయిన్ చెప్తారు. చిన్న ఆ చిన్న డైలాగ్లోనే ఆవిడ చాలా ఎమోషన్స్ పండించారనమాట. సో చాలా వండర్ఫుల్ మూవీ, అండ్ ఇందులో చాలా డైలాగ్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకటమే అదృష్టం. అలాంటిది నాకు 20 ఏళ్ల ప్రేమ దొరికింది. ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా దీని గురించి. బిఫోర్ దట్ ఆన్సర్ గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం డాడీ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

2:47 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను నేను, అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని చెప్తారనమాట. సో ఒక ఫేమస్ బయోపిక్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, పెడన జోగానంద్ర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్, అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, రాజోలు నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్, అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్, అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, మహానటి. సో రైట్ ఆన్సర్ అనమాట. అండ్ శివ శ్రీఫణి దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ అలంకార ఓకే చాపరాల అరుణ మెసేజ్ చేశారు అక్కడ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ సునీల్ కృష్ణ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అనంతపూర్ అక్తర్ ఇమాంబి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్, నూనె నుండి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, నంద్యాల నుండి పరుష జై జానకి నాయక కాదు కదా రాంగ్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, కొల్లిపల్లి నుండి మల్లిక రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు ఇంకా రాలేదు బట్ ఆన్సర్ అయితే మాత్రం వచ్చేసింది, నెల్లూరు నుండి జ్యోతియా ఓకే, అండ్ అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ రైట్ ఆన్సర్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న, కథ ప్రేమ లాంటిది మనకు కావలసినప్పుడు దానికి కావలసినప్పుడు మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది అంటూ సాయి మాధవ్ బుర్రగారు చాలా చక్కగా రాశారు ఇందులోని సంభాషణలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి

రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ టీవీ సుబ్బారావు. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ టీవీ సుబ్బారావు శ్రీదేవి ఎక్కడ నుండి అండి ఇది? ఓకే, అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇంకెవరండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి, మీ పేరు నేను చదివేశాను. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, సో మహారెడ్డి మూవీలో కీర్తి సురేష్ చెప్తారనమాట. అండ్ ఇందులో అన్ని సంభాషణలన్నీ కూడా చాలా బాగుంటాయి. మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు అని చెప్తారనమాట హీరో. సో మరి అలాంటి ప్రేమ కూడా చూసారా ఎలా అయిపోతుందో? సో అది మ్యాటర్. ఎనీవే, మహానటి మూవీ నుంచి అయితే మనం చక్కగా సంభాషణని గుర్తు చేసుకున్నాం. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడిలో.

కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట, యాక్చువల్గా వాటి మీనింగ్ చాలా మందికి తెలియదు. కొన్ని చూస్తే ఏంటంటే, సపోజ్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ని పంపిస్తారో లేదో చూస్తాను. బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా దీనికి ఎవరెవరు ఎన్ని రకాల ఆన్సర్స్ పంపిస్తారో చూస్తాను. వాట్ డస్ బ్రేక్ ద ఐస్ మీన్? బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి గెస్ చేయండి. మీ పేరుని ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి మీరు పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీకోసం మహానటి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

2:53:32 లో ఉంది వీబీక్లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి అన్నాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇందాకటి క్వశ్చన్ కి కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అనుకున్నా ఇలాంటి ఆన్సరే వస్తుందని అనుకున్నాను. శ్రీ విశాఖపట్నం నుండి ఐస్ ని పగల కొట్టాలట, సూపర్ అసలు. అండ్ పెడని జోగరేంద్ర కాలనీ అప్పులరాజు రైట్ ఆన్సర్ అండి, బాగా గెస్ట్ చేశారు మీరు మొత్తానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ ముందు చూపు అంట శాంతినగర్ నుండి, ఓకే ఒక్కడు కాదు కదా. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెబవరం విలేజ్ నుండి అమీదా బేగం, రజియా హసీఫా బిడియమ్మ అంటే ఏంటండి, ఓకే అది రాంగ్ ఆన్సర్ ఎనీవే. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మంచు విచ్చిన్నం అంట రాజేష్, అంబిక, ప్రేమ్జాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుండి మెసేజ్ చేశారు, గూగుల్లో సెర్చ్ చేశారనమాట మీరు అందుకే ఆన్సర్ వచ్చింది. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ అలాగే అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి అయ్యో మీరు కూడానా కాదు కదా, ముండ్ల దిన్నె ఆచారి, టైలర్ కిరణ్ కుమారి టైలర్ అంటూ మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, ఫస్ట్ స్టెప్ వేయడం అంటూ మెసేజ్ చేశారు. ఇంతకీ అది రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కాదండి మంచుగడ్డని పగల కొట్టడం కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ప్రశ్న డిఫికల్ట్గా ఉంది అయినా కూడా ఆన్సర్ ట్రై చేస్తున్నాను అంటూ మెసేజ్ చేశారు, సెకండ్ పంపించింది రైట్ ఆన్సర్, ఫస్ట్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ మొగ మండలం కాజు నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నీలనాయక్ మేనక మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి కైండ్ ఆఫ్ గేమ్ అంటున్నారు, కాదు సంభాషణ. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్

ఇంకొకసారి అంటున్నారు, ఆల్రెడీ ఆన్సర్ అందరూ చెప్పేశారు కదా, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఏంటి అంటే, బ్రేక్ ద ఐస్ అనే ప్రశ్న ఇచ్చాను కదా, దానికి అర్థం ఐస్ని పగలగొట్టడం కాదండి. ఇన్ కేస్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తుల మధ్యన ఒక అది అలాగే ఉండిపోకుండా ఉండడానికి ఒక కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయాలి అంటారు. అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు చెప్పేదన్నమాట. సో టు బ్రేక్ ద ఐస్ అంటే అది అర్థం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम नेनु मी सरिता। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా పనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కామ్చాన్ కాంగ్తో సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్దిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్ల శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. హాస్టల్లో గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం

ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దండంగి రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై ఉధృతంగా ప్రవాహం ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3:14:50 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఇండియన్ డాన్స్ ఫామ్స్ కి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చాను, ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ. అండ్ అలాగే పాలింపొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుండి, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా కొడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు. భువనేశ్వరి రాంగ్ ఆన్సర్ అది. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్.

అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ పాలెంపోలయ్య ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, రామ కార్తీక, వెనెలవల్లి రైట్ ఆన్సర్,

ఆన్సర్ అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, రామ కార్తీక, వెనెలవల్లి రైట్ ఆన్సర్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్ అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, అండ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, ఉరవక నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్, షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ జి రవి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవకొండ మండలం కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో ఆవిడ అంటే ఇంటర్నేషనల్గా కృషి చేశారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి క్లాసికల్ డాన్స్కి ప్రసిద్ధి చెంది, నేను చెప్పిందే ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని, అందులో ఏంటి ఆ డాన్స్ ఏంటి? యాక్చువల్గా మొన్న మనం ఒకరోజు మార్నింగ్ ట్రాన్స్మిషన్ నేను చెప్పాను కూడా డాన్స్ ఫామ్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి చెప్పినప్పుడు ఈ డాన్స్ ఫామ్స్ చెప్పాను నేను ఆల్రెడీ. సో చూద్దాం ఎవరు అనేది. ఇంకా గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, కనకరావు పేడెన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుండి మస్తాన్ బాషా జాను రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మనకి ఇంతకుముందు ఆదోని నుండి ఇంకొక లిజనర్ కూడా ఉండేవాళ్ళండి, కంటిన్యూస్గా మనకి ఎప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో చక్కగా ఫాలో అయ్యేవారు ఆదోని నుండి, రాజేశ్వరి బాయ్ ఐ థింక్. ఓకే, అనంతపురం నుండి అక్తర్ ఇమాంబీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అన్నీ ఇవి. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే భరతనాట్యం, రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి చెందారని చెప్పి అడిగాను కదా, భరతనాట్యం ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, గెట్ రెడీ. నేను ఒక మ్యూజిక్ బిట్ అంటే ఒక సినిమాకి సంబంధించిన బిట్ అయితే నేను ప్లే చేస్తాను, అది ఏ సినిమా ఎవరా హీరో అనేది మీరు గెస్ చేయాలి. ఓకేనా?

సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. అసలు ఆ మ్యూజిక్ గానీ అండ్ యాక్టింగ్ గానీ రేంజ్ లో ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ అనాలి, యాక్టింగ్ ఏనైతే అనలేను. అండ్ ఆ పాప గానీ ఆ హీరో గానీ సూపర్, అసలు మై ఫేవరెట్ హీరో. సో గెస్ చేస్తూ ఉండండి ఏంటా మూవీ అనేది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. 8662488144 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేస్తూ ఉండండి. మీకోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, పౌర్ణమి మూవీ నుంచి. 3:25:29 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంద్రి సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్నకు ఎక్కడెక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చేసినాయో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక బిట్ వినిపించాను, ఏ మూవీ ఏంటని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సెకండ్ రైట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. విమానం ఫ్రమ్ రాజేష్ అంబిక. విమానం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ మహారాష్ట్ర నుండి. రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుంబు నుండి మాచాని నాగరాజు.

சுஜாதா ஸ்ரீனிவாஸ் ஸ்ரீனிவாசராவ். ஓகே, தொடதேவரு பாண்டி டெய்லர் சுஜாதா ஸ்ரீனிவாசராவ் மெசேஜ் சார் ரைட் ஆன்சர். அண்ட் అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అనంతపూర్ అక్తర్ ఇమాంబి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్. అండ్ ముండ్ల దీన్నే ఆచారి టైలర్ తెలీదు అంటున్నారు. నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది మీరు వింటూ ఉండండి. అండ్ సులోచన కరీంనగర్ నుండి ఇందాక ఆన్సర్ భరతనాట్యం గురించి పంపించారనమాట. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. నంద్యాల వర్ష రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు ఇందాకటి, బట్ ఇప్పుడు ఆన్సర్ ఏది? ఓకే. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. సో ఇందుకే రైట్ ఆన్సర్ ఏంటంటే బ్యూటిఫుల్ మూవీ అండ్ హ్యాండ్సమ్ హీరో హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి అనమాట. నాని యాక్ట్ చేసిన మూవీ. సో మీకోసం ఇప్పుడు సాంగ్ అయితే నేను డెఫినెట్గా ప్లే చేస్తాను ఆ మూవీ నుంచి. బిఫోర్ దట్ ప్రశ్న అడగాలి కదా, మరి నెక్స్ట్ ప్రశ్న కోసం మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో జీకేకి సంబంధించిన ప్రశ్న ఇది, జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఇందాక మనం ఆల్రెడీ ఇండియన్ డాన్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అండ్ ఒక కమ్యూనికేషన్ అంటే గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మాట్లాడేసుకున్నాం. ఒక సినిమా గురించి మాట్లాడేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ జీకేకి వచ్చేసాం అనమాట. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? ఇంకోసారి రిపీట్ చేస్తాను. నేమ్ ఆఫ్ ది పాన్ ఆర్మీ డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్ launched in January 2026. ఓకేనా? ఇంకొకసారి రిపీట్ చేస్తాను. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114. ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ ఎంజాయ్ ద సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ హాయ్ నాన్న.

నిన్నే పెళ్లాడితే చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, సౌమ్య పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సందీప్ చౌతమ్ మ్యూజిక్ లో గ్రీక్ వీరుడు అని బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 3 hours 38 minutes 8 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంధ్యా. సంధ్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా చక్కగా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి జీకే ప్రశ్న అడిగాను కదా, ఒకటి లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026 ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. చాలా ఆన్సర్స్ అయితే మనకు వచ్చాయండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, అర్థం కాలేదండి ఆన్సర్ అయితే మాత్రం. పెడన రామలక్ష్మి కాలనీ నుండి శివగంగా నరసన్న, ఇందకటి ప్రశ్న ఆయన అన్న, ఓకే రైట్ ఆన్సర్ అది. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇందకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ ని. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. శివ శ్రీఫని విలేజ్ దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముళదిండే ఆచారి టైలర్ సౌత్ ఆఫ్రికా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ మేనేజ్మెంట్ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ రమేష్. అలాగే నెక్స్ట్ మెసేజ్ డిఎస్ ప్రసాద్ ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే మేడం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి. అండ్ కోనసీమ జిల్లా కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు మెసేజ్ చేశారు ఆన్సర్ తెలియదు, నేను చెప్తాను వింటూ ఉండండి. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్, అయ్యో మీరు ఆన్సర్ పంపించలేదు ఏంటండి ఇంకా, ఓకే. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి హాయన అన్న ఇందకటి ప్రశ్నకు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సౌత్ ఆఫ్రికా అంటూ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, నేను అడిగింది అసలు ప్రశ్న అది కాదు కదా, ఓకే. ఈరోజు విశ్వంలో ట్రాఫిక్ మీకు తెలుసాలో ట్రాఫిక్ నిబంధనల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. అలాగే మంచి పాటలు ప్లే చేస్తున్నారు అంటూ ముజఫర్నగర్ నుండి దేవేంద్ర బాబు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్.

0: సార్, అనంతపురం నవోదయ కాలనీ నుండి ఇమాంబీ అఖ్తర్ జైనాబ్. సౌత్ ఆఫ్రికా ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు నేను అడిగింది ఏంటి, మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను అనమాట. సో ఎనీవే, ఆన్సర్ ఏంటనేది నేనే రివీల్ చేసేస్తాను. డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అండి, డైమ్, డిఐఎంఈ. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. సో మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా మీకోసం ఒక ఆడియో ప్లే చేస్తున్నాను.
1: హ్యాపీ దివాలి, తనకి ఇక్కడ టైం ఉంది, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యు. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ. వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంటా?

0: ఇది కొన్ని నమ్మేయాలి డ్యూడ్.
1: ఇంతకీ ఆ కట్అవుట్ ఎవరిది గెస్ చేయండి. 8662484814 ఈ నెంబర్కి ఆ కట్అవుట్ ఎవరిది ఏంటి గెస్ చేసి నాకు పంపించేసేయండి. మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పాడేటువంటి సూపర్ సాంగ్. ఎంజాయ్ లిజనింగ్.

అండ్ రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో అంటే మూవీస్లో కొన్ని సాంగ్స్ అయితే మాత్రం ది బెస్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆర్ టూ సాంగ్స్ అట్ ఫింగర్ టిప్స్ మీరు చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఈ లిరిక్స్ విషయానికి వస్తే అసలు ఏ ఉన్నాయబ్బా, ఎంత చక్కగా రాశారో కదా. అండ్ ఎవరికైనా కూడా ఇన్స్పైరింగ్గా ఉంది ఈ సాంగ్ అయితే మాత్రం, నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఇందులో కరెక్ట్గా వర్డ్స్ అన్నీ కూడా అర్థం చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళలో మంచి చేంజ్ అయితే మాత్రం వస్తుందన్నమాట. ఎంత చక్కటి లిరిక్స్ ఉన్నాయో కదా. అండ్ బ్యూటిఫుల్ సాంగ్, అసలు నాకు బాగా బాగా బాగా నచ్చిన పాట ఇది. అండ్ విన్నారు కదా పెద్ది మూవీ నుంచి. అండ్ కొన్ని అయితే మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నీ రాక చూసి లోకం చూసే హోరై హోరై హోరై రారా అంట. అంటే అంత వస్తున్నారు అంటేనే నీలో ఏదో స్పెషాలిటీ అనమాట. అండ్ అన్నీ కూడా ప్రతి చిన్న చిన్న సెంటెన్సెస్ చిన్న చిన్న మాటలే అయినా కూడా ఎంత బాగున్నాయండి బాబు. అసలు పాతికేళ్లకే నువ్వు పాత పడిపోకురా అంటారు. అండ్ అలాగే అంటే ఈ రోజుల్లో అలాగే ఉన్నారు కదా, హెల్త్ విషయం తీసుకున్నా ఇంకే విషయంలో కూడా సెటిల్మెంట్ విషయంలో కానీ ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ఈ జనరేషన్ అంతా కూడా చాలా డల్ అయిపోతున్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అలా టచ్ చేసి లేపేశారు రెహమాన్ బ్యూటిఫుల్ సాంగ్ తోటి. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి 3 hours 48 minutes 44 seconds లో ఉంది వివి బ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమైతే సందడి సందడి ప్రోగ్రాంలో ఫైనల్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, ఎవరు ఇంతకీ ఆ డైలాగ్ దీపావళిని తీసుకొచ్చింది ఎవరు, అండ్ కట్అవుట్ చూసి నమ్మేయాలన్నారు ఎవరా కట్అవుట్ అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. చాలా మెసేజెసే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకటి ప్రశ్న అడిగాం కదా మనం, డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అనేది డైమ్ గురించి, దాని గురించి అయితే మనకి మెసేజ్ చేశారనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పడిన జోగేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జైన్న రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళా శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మిర్చి మూవీ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. కోడుమూరు కొండపేట నుండి మాచారి నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్. అండ్ హేమచందన రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రభాస్ మూవీ కాదండి అది, దారిపి నేను సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జశ్విత రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల పరుష మెసేజ్ చేశారు, కేసు గుర్రం కాదండి అది, మొత్తానికి టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రామకృష్ణ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్, బొమ్మరిల్లు కాదు అది, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు చంద్రకళ తరుణ్ కుమార్ హేమావతి కూడా మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ బట్ మిర్చి మూవీ కాదు అది. నవోదయ కాలనీ నుండి ఇమాంబి అఖ్తర్ అనంతపురం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం అనురాధ అందరూ కూడా ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు మిర్చి అని కాదు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రాంగ్ ఆన్సర్. నెల్లూరు

జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, అందరికీ అర్థమైంది, అయ్యో మీకు అర్థం కాలేదంటున్నారు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. 6th question, ఎస్ రైట్ ఆన్సర్. ఫస్ట్ది మాత్రం మీరు పంపించింది ఏంటంటే ప్రభాస్ గారి డైలాగ్ కాదు, నేను సలార్ మూవీ కాదు, అది బ్రహ్మానందం గారిది. నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను, అండ్ బ్రహ్మానందం గారు చెప్తారనమాట నీకు దీపావళి, హ్యాపీ దీపావళి అని. ఇంకా దానికి టైం ఉంది అంటే నీకు ముందే స్టార్ట్ అయిందంట. సో రేస్ గుర్రం ఉంది కదా మన ఆ మూవీ నుంచి అనమాట, అర్జున్, అల్లు అర్జున్ మూవీ నుంచి. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, కిల్ బిల్ పాండే. ఎస్ కిల్ బిల్ పాండే రేస్ గుర్రం. అండ్ రాజశేఖర్ రెడ్డి అదోని నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మి అండి అంటూ స్వామి ఫ్రమ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయ పల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బణియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మిర్యాల కూడా, నిహారిక. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ గబ్బర్ సింగ్ మూవీ కాదు కదా, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. ఇలా కన్ఫ్యూజ్ అవుతారని అలా పంపించారు అనమాట. సో కట్అవుట్ అనేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతారు అనుకున్నాను. ఎనీవే, రేసుగుర్రం మూవీ నుంచి బ్రహ్మానందం గారు చెప్పింది. పాలింపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గబ్బర్ సింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు పాపారౌటి నర్సాపురం నుండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. శివ శ్రీఫనీ విలేజ్ దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుండి పరుష రైట్ ఆన్సర్. కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా అంట, రొంపిచర్ల రాఘవాచార్యుడు అరుణకుమారి లక్ష్మీ నరసమ్మ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు అక్కడ. ఓకే, మీరు ఆన్సర్ పంపించారా అండి? ఓకే, గబ్బర్ సింగ్ మూవీ అయితే కాదు, అది రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి రెడ్డి నక్కల గలివీడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న సందడి సందడి చాలా సూపర్గా ఉంది మేడం ఈరోజు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రుద్విక తన్మయి మెసేజ్ చేశారు గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే సందడి సందడి సినిమా క్వశ్చన్లు జీకే క్వశ్చన్లు సూపర్ సక్సెస్ చేశారు, సినిమా కబుర్లతో మొదలై వివిధ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నామంటూ మళ్ళీ కలుద్దామంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ జో అంటూ ఆన్సర్ని పంపించారు కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ మనం ఆల్రెడీ చెప్పేసాం కదా, బ్రహ్మానందం గారు నటించినటువంటి రేసు గుర్రం మూవీ నుంచి అని. యాక్చువల్గా ఫాస్ట్ బీట్ సాంగ్స్ కొన్ని అంతగా నచ్చవు, అంటే ఎప్పుడు కూడా మెలోడీ ఉంటే సాంగ్లో బాగుంటుంది అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ నచ్చడం అనేది చాలా రేర్గా జరుగుతుంది చాలా కొంతమందికి అనమాట. బట్ ఇందాక మనం పెద్ద మూవీ నుంచి సాంగ్ విన్నాం చూడండి, ఆ సాంగ్ ఎంత ఫాస్ట్ బీట్లో ఉన్నా కూడా ఆ లిరిక్స్ అన్నీ కూడా ఎంత మనల్ని అలా తట్టి లేపుతాయన్నమాట, అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, అందుకే ఆ బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేశాను. మరి సందడి సందడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, రైట్ నౌ మీకోసం నువ్వా నేనా ఈ చిత్రం నుంచి ఒక అందమైన పాట ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ పాడినటువంటి పాట భీమ్స్ మ్యూజిక్లో, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ వివిధాలో కలుసుకుందాం 4 గంటల 2 నిమిషాలకి. స్టే ట్యూన్.

0: with Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు మెల్బోర్న్ నగరంలో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం అలాగే ఎకనామిక్ రోడ్ మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య కీలక ఒప్పందంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వసతి గృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలన్నారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయనట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని 15వ తేదీన ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు వెల్లడించారు. విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ

సర్ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ మరియు సెక్రటరీ సంజయ్ కుమార్ ఈరోజు విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సర్, 2026 ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతి 63.93% ఉందని, జూలై 21న జరగనున్న ముసాయిదా ప్రచురణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబుల్లో మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: TFM 101.3
1: veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

మరి ఈ రోజు ఫిలిం డైరెక్టర్ స్పెషల్ గా వివిధాలో ఒక దర్శకులు అంటే ఒకే దర్శకులు దర్శకత్వం వహించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే విందాం మరి. అండ్ ఈ రోజు మనం ఎవరి అంటే ఏ దర్శకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి, ఏ దర్శకులు పాటలు వింటున్నాం అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఆయన 6 నంది పురస్కారాలు అందుకున్నారు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఆ హీరోయిన్ని చూపించే విధానం కానీ లేడీ క్యారెక్టరైజేషన్ అంటే విమెన్ క్యారెక్టరైజేషన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆయన సినిమాలన్నీ కూడా అందులో హీరోయిన్స్ అందరూ కూడా చక్కగా ఉంటారు, న్యాచురల్ బ్యూటీస్ లాగా ఉంటారు. అండ్ ఆ అమ్మాయిలకి ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ బ్యూటిఫుల్ మూవీస్ని అయితే మాత్రం ఆయన అందించారు. అండ్ ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్పాలి అంటే మాత్రం కొన్ని సినిమాలు అంటే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి కదా, కుబేరా, లైక్ ఇలాంటి సినిమాలన్నీ కూడా అందమైన సినిమాలని మనకు అందించారు. అండ్ ఆయన అందించినటువంటి సినిమాల నుంచి అందమైన పాటల్ని మనం కూడా విందాం ఈనాటి వివిధ ప్రోగ్రాంలో. రైట్ నౌ మీకోసం ఆనంద్ చిత్రానికి కేఎం రాధాకృష్ణన్ పాడినటువంటి మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్, చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

గోదావరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నారు కదా. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం

గతంలో వచ్చినటువంటి సినిమాల నుంచి అందమైన పాటలు అయితే వింటున్నారు. మరి వినబోతున్న తర్వాతి పాట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ చిత్రానికి కార్తీక్ పాడినటువంటి వనమాలి గీతం మికి జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

4 hours 22 minutes 13 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. దర్శకులు శేఖర్ కమ్ముల అందించినటువంటి అందమైన సినిమాల నుంచి మరింత అందమైన పాటలు అయితే వింటున్నాం కదా, వినబోతున్నా. తర్వాతి పాట ఫిదా చిత్రానికి సింధూరి సినవరాజ్ పాడినటువంటి వనమాలి గీతం, శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో. పాట వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి.

Dum-dum-dum. కుబేరా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 4 hours 30 minutes 26 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మోనో 1.35 వివిధ విత్ మీ జ్యోతి. తర్వాత వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రానికి అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఈ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. మికీ జే మీర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వివిధాలో చివరిగా మీరు వినబోతున్న పాట ఆనంద్ చిత్రానికి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. కెఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో

స్టూడియోలో సమయం 4:50గా వస్తుంది. మరికొద్ది క్షణంలో స్పాన్సర్ ప్రోగ్రామ్ పైన ఎలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్ కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు

తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతంతో. ఫస్ట్ ఈజ్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వాటిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతా అది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోష పెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్ళు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు, వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు, మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లియింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు, దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి

0: ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికొక పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే, అయినా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్య అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక ఏంటంటే సీలింగ్ అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు, ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జ్యువెనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. you can also follow us at our social media handle spice.
1: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మా ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 42 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ

0: 48 గంటల లోపల మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల కామరా,
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: ఈ పూట వనితాలోకం కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం జనాభా. ఈ అంశం గురించి పాటలు మాటలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి జే నిర్మల. వినండి.
5: సామాజిక శాస్త్రంలోనూ జీవశాస్త్రంలోనూ జనాభా అంటే పాపులేషన్ అన్న పదాన్ని ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ ఇతర విజ్ఞాన శాస్త్రాల్లోనూ సముదాయం అన్న అర్థంతో వాడుతారు. నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. 1960-1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలన, ఆహార ఉత్పత్తి పెరిగినందువలన ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి వారు 12 అక్టోబర్ 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు అయిందని ప్రకటించారు. అంటే 600 కోట్లయిందని ప్రకటించారు. 1987 5 బిలియన్లైన జనాభా 12 సంవత్సరాల్లో 6 బిలియన్లయింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులున్నాయండి. 2006 ఫిబ్రవరి 25 నాటికి ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు చేరుకుంది. 2012 నాటికి భూమి మీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా. రోజురోజుకి పెరిగిపోతున్న జనాభా, దాని ద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం 11 జూలై ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల తగ్గుదలకు సంబంధించిన విషయాలపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 1989 ప్రారంభించడం జరిగింది. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకోవడంతో ప్రపంచ జనాభా దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇక అప్పటి నుండి క్రమం తప్పకుండా 11 జూలై ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత చూస్తే 2007 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు చేరుకుందో ఆశ్చర్యం వేస్తుంది. పాట విందాం.

పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి 9 దేశాల్లో 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50% ఆక్రమిస్తాయని పేర్కొన్నారు. తమ గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని. అయితే ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల మన జనాభా 138 కోట్లు ఉందని, లేదంటే అది కూడా 307 కోట్లు ఉండేదని నిపుణులు చెప్పారు. 2020 కల్లా భారత్ చైనాను అధిగమించి అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుందని కూడా అప్పుడు నిపుణులు అనేవారు. ప్రతి సంవత్సరం 83 మిలియన్ల జనాభా పెరుగుదల నమోదవుతోంది. పాట విందాం.

పేదరికం, నిరుద్యోగం, వనరులలేమి, ఆహారం కొరత, సరైన జీవన ప్రమాణం లేకపోవడం వీటన్నిటికీ సాధారణ కారణం అధిక జనాభానే. ఈ సమస్యను అధిగమించాలంటే జనాభా తగ్గుదల మాత్రమే మార్గం. అయినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి దేశంలో చాలామంది పట్టించుకోరు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని తెలిసినా దాన్ని పాటించడానికి చాలామంది ముందుకు రావడం లేదు. జనాభా పెరుగుతున్న కొద్దీ వస్తువులు, బట్టలు, ఇళ్ళు, ఆహారం ఎక్కువ కావాలి. దానికి తగినంత భూమి పెట్టుబడి లేదు మరి. కాబట్టి వీటిని కావలసిన సంఖ్యలో తయారు చేయడం కుదరదు కదా. తయారు చేసిన వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దాంతో సంపాదనలో ఎక్కువ భాగం అవసరాలు తీర్చుకోవడానికే సరిపోతుంది. సేవ్ చేయడానికో ఇన్వెస్ట్ చేయడానికో సరిపోయేంత డబ్బు చేతిలో మిగలదు. దాంతో జీవన ప్రమాణం తగ్గిపోతుంది. పిల్లల విషయంలో స్త్రీకి ఏ ఆప్షన్ ఉండదు. భర్త ఇష్టప్రకారం చేయాల్సిందే. దానికి తోడు భారతదేశంలో మగపిల్లలు ఉండాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అబ్బాయి పుట్టే వరకు పిల్లల్ని కంటూనే ఉంటారు. ఒకవేళ అబ్బాయిని కనివ్వలేకపోతే అది ఆ మహిళ సమస్యగా భావించి ఆమెను హీనంగా చూస్తారు. అధిక జనాభా దేశ ప్రగతిని అడ్డుకుంటుంది. బేసిక్ అవసరాలు తీర్చడం కష్టం. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ అందుబాటులో ఉండడం కుదరదు. దాంతో చాలామందికి కనీస అవసరాలైన విద్య, వైద్యం కూడా సరిగ్గా అందడం లేదు. ఇప్పుడు పాట విందాం.

0: జనాభా ఈ అంశం గురించి మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం వింటున్నారు.
1: జనాభా పెరుగుతున్నప్పుడు అందరికీ ఉద్యోగ అవకాశాలు చూపించడం కష్టమవుతుంది. ఒక్క ఉద్యోగానికి వేలల్లో దరఖాస్తులు ఉంటాయి. ఉద్యోగం లేనప్పుడు పేదరికం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారం కూడా పెరగాలి. కానీ జనాభాతో పాటు భూమి పెరగదు, కాబట్టి చాలినంత పంట పండదు. పండిన పంటని అందరూ సర్దుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పోషకాహారం అందక రోగాల బారిన పడే అవకాశం పెరుగుతుంది. దీనికి తోడు ఫుడ్ ఇంపోర్ట్ వలన దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గిపోతాయి. జనాభా పెరిగిన కొద్దీ సాగుభూమి తగ్గుతుంది. సాగుభూమి తగ్గిపోతున్న కొద్దీ ఆహారం కొరత ఏర్పడుతుంది. మోడర్న్ టెక్నాలజీ వలన వ్యవసాయంలో కూడా మిషన్స్ వచ్చేయడం వల్ల పెరిగిన జనాభాకి సరిపడా పని పెరగట్లేదు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ అందుబాటులో ఉండడం కుదరదు. దాంతో చాలామందికి బేసిక్ అవసరాలైన వైద్య విద్య కూడా సరిగ్గా అందదు. పాట విందామా?

0: లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: జనాభా పెరుగుతున్న కొద్దీ ఒకరి సంపాదన మీద ఆధారపడి ఉండేవాళ్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దాంతో సంపాదించే వ్యక్తికి ఆ సంపాదనలో కొంత భాగం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లు బంగారమో కొనడం దాకా వెళ్ళక్కర్లేదు. అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోవడానికి కానీ, భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బు సేవ్ చేయడానికి కానీ కుదరని పరిస్థితి. నివాస భూమి తగ్గిపోతున్న కొద్దీ కొండల మీద అడవులలోకి నివాసాలు పెరగడం ప్రారంభమవుతుంది. దాంతో అక్కడ చెట్లు కొట్టివేయడం జరుగుతోంది. దీనికి తోడు ఉద్యోగాల కోసం అర్బన్ ఏరియాకు చాలామంది వచ్చేస్తున్నారు. దాంతో గాలి నీరు అన్నీ కలుషితమైపోతున్నాయి. జనాభా విస్ఫోటన వల్ల భావి తరాలకు చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారిని తీసుకొచ్చే ముందు వారి అవసరాలు తీర్చగలమా, బాగా చూసుకోగలమా అన్న ఆలోచన చేయాలి. వాళ్ళు చిన్న కుటుంబాలుగా ఉండటం ద్వారా తమ దేశభక్తిని చాటుకుంటారు. వాళ్ల నుంచి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గుర్తిస్తూ 1989 ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం.

0: ప్రజలలో అవగాహన కల్పిస్తారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్న కార్యక్రమం. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలా లేవు. జనాభాతో పాటే వారితో వచ్చే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రతి సెకనుకు 5 పుడుతుంటే 2 చనిపోతున్నారు. అంటే సెకనుకి 3 చొప్పున జనాభా పెరిగిపోతుంది. ప్రతి 40 జనాభా రెట్టింపు అవుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ప్రకారం భారతదేశ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలోనే 4% ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో 83 మిలియన్ల జనాభా పెరుగుదల నమోదవుతోంది. 2000 జీవితకాలం ఆయుష్ 67 ఉంటే అది 77 పెరిగింది. 2050 కల్లా 77 పెరిగే అవకాశం ఉందట. ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 83 మిలియన్ల జనాభా పెరుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6 బిలియన్ మార్కును తాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచ జనాభాలో దాదాపు 16% భారతదేశంలోనే ఉన్నారు. ఈ అత్యధిక జనాభా వలన సమస్యలు కూడా అధికమే. అందులో ప్రధానమైన సమస్య పేదరికం. అందరూ ఆలోచించారు.
1: ఇంతవరకు జనాభా పాటలు మాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 5:30 దాటి 24 సెకండ్లు. యువవాణి యువజనుల కార్యక్రమం.

శ్రోతలు, ఈ పూట యువవాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఈ ప్రకటన ఎయిమ్స్ న్యూఢిల్లీ వారిది.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ద్వారా సైంటిస్ట్ పోస్టులను ఎంపిక చేయబోతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 48. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్ 2 విభాగానికి 23 ఖాళీలు, సైంటిస్ట్ 2 సిఆర్యు విభాగానికి 6 ఖాళీలు, సైంటిస్ట్ 1 విభాగానికి 19 ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగాలు ఏమిటంటే మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండోక్రైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, సిఆర్యు బయోస్టాటిస్టిక్స్, సిఆర్యు క్లినికల్ ట్రయల్స్, బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో అన్నమాట ఇది, అలాగే బయోటెక్నాలజీ కంప్యూటేషన్. ఇవి విభాగాలను అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ పీహెచ్డి స్టాటిస్టిక్స్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్ తదితరాలలో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తును చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 14 జూలై. గుర్తుంచుకోండి శ్రోతలు, దరఖాస్తులకు చివరి తేదీ 14 జూలై. ఇతర వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ను పరిశీలించండి. వెబ్సైట్ https://www.aimsexams.ac.in/. ఇదండి వెబ్సైట్ అడ్రస్. ఉద్యోగ ప్రకటన విన్నారు శ్రోతలకు. మరొక ప్రకటన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తిరుపతి వారు తెలియజేస్తున్నారు, తిరుపతి జిల్లాలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో ఆగస్టు 2026-27 సంవత్సర ప్రవేశం కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. ఏంటంటే 13వ తేదీ 10:00 ఇంటర్వ్యూలను ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తిరుపతిలో ప్రారంభం చేస్తారు. అభ్యర్థులకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూల తేదీలను తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గవర్నమెంట్ ఐటీఐ పద్మావతిపురం తిరుపతిలో హాజరు కావాలని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ మరియు కన్వీనర్ తెలియజేస్తున్నారు. ఇతర వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే సెల్ నెంబర్ని, ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9492-86-13-69. 9492-86-13-69 ఈ నెంబర్ని సంప్రదించవచ్చు. శ్రోతలకు మరొక ప్రకటన, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తిరుపతి సంచాలకులు తెలియజేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 17వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి వారికి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఇంకా స్టడీ మెటీరియల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు 22వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు వారి బయోడేటాతో పాటు 10వ తరగతి మరియు డిగ్రీ మార్క్ లిస్టులు, కుల ధృవీకరణ పత్రము, అలాగే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయల లోపు మాత్రమే ఉన్నట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంకా ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఇంకా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరిచి అభ్యర్థులు 17వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ 4-127/2 1వ క్రాస్ శ్రీకృష్ణనగర్ MR పల్లి తిరుపతి ఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇతర వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే నంబర్లను సంప్రదించగలదని తెలియజేస్తున్నారు.

ఎస్ఎస్ఎల్సి స్టడీ సర్కిల్ తిరుపతి సంచాలకులు. ఫోన్ నెంబర్ 9444154309. మరో నెంబర్ 9346221553. ప్రకటన విన్నారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: दैव चिंतन, आध्यात्मिकता, सद्भावन మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
4: ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026ను మై భారత్ కార్యక్రమం ప్రారంభించిందండి. యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగమైన మేరా యువ భారత్ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026 మొదటి దశను ప్రారంభించింది. భారత సరిహద్దు గ్రామాల్లో క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ మార్గదర్శక కార్యక్రమం 2 దశల్లో అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యువత దీనికి సంబంధించిన ఆన్లైన్ క్విజ్ పోటీలో పాల్గొంటే వారి నుంచి మొత్తం 500 మంది మై భారత్ వాలంటీర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాలంటీర్లను లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా ఉత్తరాఖండ్లో ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లుగా చేసి సరిహద్దు గ్రామాల్లో 2 దశల్లో మోహరిస్తున్నారు. మొదటి దశలో 250 మంది వాలంటీర్లు 43 గ్రామాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మిగిలిన 250 మంది వాలంటీర్లు ఈ నెల చివరిలో 50 గ్రామాల్లో జరిగే 2వ దశ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం

సరిహద్దు గ్రామాల్లో నివసించడానికి, స్థానిక సమాజాలతో నేరుగా మమేకమవ్వడానికి యువతకు ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుందన్నమాట. గ్రామవాసులు, పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక పరిపాలన, భద్రతా సిబ్బందితో సంభాషించడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక వాస్తవాలు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని కూడా ప్రత్యక్షంగా పాల్గొని తెలుసుకుంటారు. సరిహద్దు అవగాహన, సాంస్కృతిక వినిమయం, సామూహిక జీవనం, పరిపాలన, సామాజిక ఆర్థిక అంచనాలు, గ్రామాభివృద్ధి ప్రణాళిక, స్వచ్ఛంద సేవ, జాతీయ సమైక్యత వంటి నేపథ్య అంశాల ప్రాతిపదికన ఈ 7 రోజుల సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించారు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో ఇది మరొక అడుగని చెప్పాలి. స్వచ్ఛంద కార్యకర్తలు ఇంటింటి సర్వేలు చేపట్టడం, గ్రామసభ కార్యకలాపాల్లో పాల్గొనడం, పరిశుభ్రత, పర్యావరణ ప్రచారాలకు తోడ్పడటం, గ్రామాల్లో అభివృద్ధి అవకాశాలను గుర్తించడంలో సహాయపడటం, ఇలాంటి పనుల్లో పాలు పంచుకుంటారు. బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని, సుస్థిర జీవనశైలి పద్ధతులను ప్రోత్సహించే దేశవ్యాప్త ప్రచారమైన నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. మై భారత్ వాలంటీర్లు ఈ ప్రచారంలోని 5 కీలక అంశాలను చురుగ్గా ప్రచారం చేస్తారు. అవి స్వదేశీ ఉత్పత్తుల వాడకం, ఆరోగ్యకరమైన వంట పద్ధతులు, ప్రజా రవాణా వినియోగం, ఇంధన పొదుపు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక పర్యాటకానికి గట్టి మద్దతునివ్వడం, ఇంకా కమ్యూనిటీ స్థాయిలో ప్రచారం అవగాహన కార్యక్రమాల ద్వారా దేశం పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన పద్ధతులను స్వీకరించేలాగా ఈ యువకుల బృందం స్థానికులను ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సహకారంతో అమలు చేస్తున్నారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత చురుకైన భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ 2047ను నిర్మించాలనే దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంది అని చెప్పాలి. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా చూసేందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విస్తృత సన్నాహాలు చేపట్టారు. మై భారత్, ITBP, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, స్థానిక భాగస్వాములతో కూడిన సమన్వయ యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు, నోడల్ అధికారులు, గ్రామ కార్యాచరణ ప్రణాళికలు, పాల్గొనేవారికి అవగాహన సదస్సులు, రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 అనేది దేశ నిర్మాణంలో యువతను క్రియాశీల భాగస్వాములుగా తీర్చిదిద్దడంలోనూ, దేశ యువతకు దేశ సరిహద్దులోని చైతన్యవంతమైన గ్రామాలకు మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి సంబంధాలను బలోపేతం చేయడంలో భారత ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రపంచ వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఇండోర్ డిక్లరేషన్, అంటే బ్రిక్స్ అజెండాలో రైతులకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. రైతులే కేంద్రంగా వృద్ధి, సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు బ్రిక్స్ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. అలాగే భారత్ నాయకత్వంలో వ్యవసాయ భవిష్యత్తుపై ఏకాభిప్రాయానికి వచ్చి చరిత్రాత్మక ఇండోర్ డిక్లరేషన్ను బ్రిక్స్ ఆమోదించింది. ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, డిజిటల్ వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇది ముందుకు అడుగు వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అనిశ్చితులు నెలకొన్న ఈ సమయంలో బ్రిక్స్ సమావేశం ప్రపంచానికి ఆశ, విశ్వాసం, ఉమ్మడి బాధ్యత సందేశాన్ని పంపిస్తుంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటున్నాం. బ్రిక్స్ దేశాలు ప్రపంచానికి ఆహార భద్రత, పోషకాహార

భద్రత, బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యం సహకారాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా పునరుత్పాదక వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ఆహార వ్యవస్థలు, ఇంకా వ్యవసాయ రంగాల్లో ఆవిష్కరణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యంగా మరి అడుగులు ముందుకు వేస్తున్నాయి. సమృద్ధిగా ఆహార లభ్యత ఉండేలా చూడటం, పోషకాహార ఫలితాలను మరింత మెరుగుపరచడం, ప్రపంచానికి అన్నం పెట్టే రైతుల జీవనోపాధిని సురక్షితం చేయటం వంటి ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ముందుకు అడుగు వేస్తున్నాయి. విస్తృత సంప్రదింపుల అనంతరం ఆహార భద్రత, పోషణ, జీవనోపాధి, వ్యవసాయ వాణిజ్యం, ఆవిష్కరణలు, పెట్టుబడులు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, సుస్థిర వ్యవసాయాభివృద్ధి వంటి రంగాల్లో పురోగతికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధత ఇది తెలియజేస్తుంది. వ్యవసాయం ద్వారా సురక్షితమైన, మరింత సుసంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలనే బ్రిక్స్ దేశాల సమిష్టి సంకల్పానికి, ఉమ్మడి బాధ్యతకు, నిబద్ధతకు ఇది ప్రతీక అని చెప్పాలి. రైతులకు, గ్రామీణ సమాజాలకు, ఆహార వ్యవస్థలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరేలాగా సభ్యదేశాలు సమిష్టిగా నిరంతరం పనిచేయడానికి అనుకూలతను చూపిస్తున్నాయి. సహజ, సేంద్రీయ, పునరుత్పాదక వ్యవసాయ రంగాల్లో ఉమ్మడి పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, ఇంకా సామర్థ్య నిర్మాణానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. బ్రిక్స్ దేశాలు సమిష్టిగా ఈ విధానాల ప్రాముఖ్యతను గుర్తించాయి. డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ వ్యవస్థ కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా ఆధారిత వ్యవసాయ పరిష్కారాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వ్యవసాయ ఆవిష్కరణల మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది. తద్వారా సాంకేతిక పురోగతి నేరుగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వ్యవస్థను ఐఐటి ఢిల్లీ సమన్వయం చేస్తుంటే డిజిటల్ వ్యవసాయంలో ఉమ్మడి పురోగతిని సాధించేందుకు సభ్యదేశాలన్నీ ఆవిష్కరణలు, అనుభవాలు, విధానపరమైన నిర్ణయాలను పంచుకోవడం ద్వారా సహకారాన్ని అందిస్తాయి. ఇక విత్తన వ్యవస్థల్లో రైతుల హక్కులపై ప్రపంచ వేదిక ఏర్పాటును చేశారు. విత్తనాలకు సంబంధించి రైతుల హక్కులను రక్షించడం, స్థానిక అంటే దేశవాళీ విత్తన వైవిధ్యాన్ని కాపాడటం, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను పరిరక్షించడంపై ఈ వేదిక ప్రధానంగా దృష్టిని సారిస్తుంది. భారత్ వంటి దేశాలకు వందలాది వేలాది సంవత్సరాల వ్యవసాయ సంప్రదాయాలు ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం, ప్రతీకలుగా నిలిచే అనేక సంప్రదాయ విత్తన రకాలు ప్రస్తుతం అంతరించిపోయే ముప్పు ఉంది. కాబట్టి కొత్త హైబ్రిడ్ వంగడాలు ఎంత అవసరం, దేశవాళీ విత్తనాలను కాపాడడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వాతావరణ మార్పులు, ఆహార భద్రత నేపథ్యంలో సంప్రదాయ విత్తనాల ప్రాధాన్యతను గుర్తిస్తూ వాటి పరిరక్షణ, నిరంతర లభ్యతను నిర్ధారించడానికి, రైతుల సంప్రదాయ జ్ఞానాన్ని కాపాడటానికి ఈ వేదిక కృషి చేస్తుంది. వ్యవసాయ ఉత్పాదకాలు, జన్యు వనరులు, సమాచార వ్యవస్థలు, వ్యవసాయ ఉత్పాదకాలు, ఇంకా వీటి వల్ల సభ్యదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం అనేది ఈ వేదిక ముఖ్యమైన ఉద్దేశం. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉత్తమ వంగడాలు, జన్యు వనరులు, మేలైన పద్ధతులను మరింత సమర్థవంతంగా పంచుకునేందుకు వీలుగా సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం, సామర్థ్య పెంపొందింపు, భాగస్వామ్యాలకు కూడా ఈ వ్యవస్థ సులభతరం చేస్తుంది. ఇంకా న్యాయమైన, సమానమైన, సమగ్రమైన, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు ఇది కట్టుబడి ఉంటుంది. భారత్ నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం ద్వారా బ్రిక్స్ ధాన్యం మార్పిడి వంటి ప్రతిపాదనలపై కూడా చర్చలను పుంజుకుంటోంది. సభ్యదేశాల మధ్య జరిగిన పలు ద్వైపాక్షిక సమావేశాల్లో వ్యవసాయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం, కస్టమ్స్ ఇతర అడ్డంకులను తగ్గించడం, పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడంపై ఇది ప్రధానంగా దృష్టిని సారిస్తుంది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి.

శ్రోతలు, రేపు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ఈ కార్యక్రమంపై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. ఈ సాయంత్రం 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ విధానాల ద్వారా భూసారాన్ని పెంచే పద్ధతులను గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పంచాయతీ ఎగువ గుంతాటివారి పల్లి రైతు జి మురళిగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. రాత్రి 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. రాత్రి 8:00-8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 వ్యాసపీఠం ధారావాహికలో మహాభారతంలో కర్ణపర్వం 2వ భాగం ప్రసారమవుతుంది. 10:30 ఈరోజు రాత్రి ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారాలలో ప్రభాత ప్రసారంలో 6:00 ప్రబోధగీతం వింటారు. 6:10 ప్రసారమయ్యే భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాతీయ కలం ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి వింటారు డాక్టర్ పి అబ్దుల్ గఫార్ గారి వ్యాఖ్యానంలో. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం. ఈ కార్యక్రమంలో సూరత్ చీలిక గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. తరువాత శతవసంత సాహితీ మంజీరాలు. ఈ కార్యక్రమంలో కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రము, దీనికి సంబంధించిన విశేషాలు వింటారు. చదివిన వారు శ్రీమతి కె కాంచన. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని మాళవిక పాడిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 రేపు ఉదయం చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 దీర్ఘకాలిక వ్యాధుల

అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణిగారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు. ఈ కార్యక్రమంలో సరోజినీ నాయుడు గారిని గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. తరువాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30కు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. ఆ తర్వాత తిరుపతిలో జరుగుతున్న బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్, ఈ కార్యక్రమంపై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇక రేపు సాయంత్రం 7:15కు ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతాన్ని పెంపొందించడానికి పోషణ మెలకువలను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45కు వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. ఇక రాత్రి 9:30కు వైకుంఠపాళి ఈ చిత్రం నుంచి పాటలు వింటారు ఏకచిత్రగానం కార్యక్రమంలో. 10:00కు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇవండి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములున్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అది కూడా 22A కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
0: రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు

0: చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన అభివృద్ది పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరి తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో బాలసౌరి మాట్లాడుతూ, షార్జా, సింగపూర్లతో పాటు శ్రీలంకకు ప్రత్యేక విమానం, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను నడపాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
1: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కైతే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రిన్సెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గాని ఏ రకమైన ట్రాన్స్ఫర్ గాని ఏమీ సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము.
0: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 16 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును

త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్ధిదారులను వెండర్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 3,567 లబ్ధిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాలు

రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్ల

0: బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు వింటున్నారు. భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నాం. ఇప్పుడు మరొక భక్తి గీతం.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తిగీతాలు వింటున్నాం. ఇక మరొక భక్తిగీతం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 మెగాహెడ్స్ పై వింటున్నారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం ఈ అంశానికి సంబంధించి సూరత్ చీలికను గురించిన కొన్ని విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు.

కార్యక్రమంలో కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ గాయని మాళవిక పాడిన చిత్రగీత కదంబం వింటారు.

ఇంతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.

0: ఇచ్చారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయ్ ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్దమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ, ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
2: All India Sub Medical Sciences BV Nagar ne lagbhag 64 crores ki grants research ke liye yahan sanction hue hain aur 129 projects kaam chal raha hai 1156 publications. This is now a full fledged patient care center at the same time research center that we have to understand.
0: Gachibowli Sports District Young India Physical Education and Sports University ni తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్

0: నాలుగవ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2తో వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటి 25 సెకన్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: अरे अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बिजू का।
1: पुतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: శ్రోతలు, ఈ పూట కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం సేంద్రీయ విధానాల ద్వారా భూసారాన్ని పెంచే పద్ధతులను గురించి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లి రైతు జి మురళిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. వినండి.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో సేంద్రీయ విధానాల ద్వారా భూసారం పెంచే పద్ధతుల గురించి తెలియచేయడానికి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లి గ్రామ అభ్యుదయ రైతు గుంతాటి మురళిగారు మనతో ఉన్నారు. నమస్కారం.

0: మురళి గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ భూసారం మెరుగుపరుచుకునేందుకు రైతులు నేల ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటారా?
1: సార్, ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు చేయించుకోవడం వలన మన భూమిలో పోషకాలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి మనకు వ్యవసాయ శాఖ వారు పూర్తి వివరాలు అందజేస్తారు. అందువలన మనం వేసే పంటలకు ఎటువంటి ఎరువులు ఎంత మోతాదులో వాడాలో వివరంగా తెలియజేస్తారు. అందువలన అధిక దిగుబడి రావడానికి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి సార్.
0: అయితే మనకు ఈ భూసారం తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: సార్, ముఖ్యంగా భూసారం తగ్గడానికి ఇప్పుడు వ్యవసాయ విధానాలలో హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువగా వాడడం, వాటికి కావలసిన విధంగా రసాయనికలు ఎక్కువగా వాడడం వలన భూసారంలో ఎక్కువగా లోపాలు కనబడుతున్నాయి సార్. ఇంకా ఈ భూసార విధానానికి వస్తే అనేక రకాలుగా భూమిలో ప్లాస్టిక్, రసాయనిక ఎరువులు కలుషితం కావడం వలన త్వరగా భూమి యొక్క

0: విధానాలలో హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువగా వాడడం, వాటికి కావలసిన విధంగా రసాయనికం ఎక్కువ వాడడం వలన భూసారంలో ఎక్కువగా లోపాలు కనబడుతున్నాయి సార్. ఇంకా ఈ భూసార విధానానికి వస్తే అనేక రకాలుగా భూమిలో ప్లాస్టిక్, రసాయనిక ఎరువులు కలుషితం కావడం వలన త్వరగా భూమి యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతూ ఉంది. దీనివల్ల పంట రావడానికి సరైన పోషకాలు అందకపోవడం వలన పంట పూర్తిగా దెబ్బతిని రైతుకు నష్టం వచ్చే విధంగా కనబడుతుంది సార్. దీంట్లో ముఖ్యంగా పంటకు మేలు చేసే మిత్ర పురుగులు ఎక్కువగా ఈ రసాయనాలు వాడడం వలన అవి పూర్తిగా నశించిపోవడం వలన పంట దిగుబడికి సరైన విధానం కాకుండా దెబ్బతింటున్నారు సార్ ప్రతి రైతు కూడా.
1: మరి భూసారం పెంచుకోవాలంటే ఎటువంటి పద్ధతుల్ని అవలంబించాల్సి ఉంటుంది రైతులు?
0: సార్, ఈ భూసారం పెంచుకునే విధానంలో ముఖ్యంగా పచ్చి రొట్ట విత్తనాలు, ఈ విత్తనాలు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలు ప్రభుత్వం తరఫున కూడా 50% సబ్సిడీతో అందజేస్తున్నాయి. ఇవి పంట వేసే ముందు తొలకరి జల్లులు పడేటప్పుడు అంటే మే నెల జూన్లలో ఒక ఎకరాకి కనీసం 12 కేజీల విత్తనాలను భూమిలో చల్లి బాగా కలియ దున్నేసిన తర్వాత కనీసం 40 రోజులు తక్కువ కాకుండా పూత దశలో భూమిని మళ్ళా పూర్తిగా కలియదూడడం వలన మన చల్లని విత్తనాలు పూర్తిగా భూమిలో కలిసిపోయి వాటి వలన భూసారం బాగా పెరిగి నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం భూమికి బాగా పెరుగుతుంది సార్. గాలిలో నత్రజని బాగా స్వీకరించి పంటలకు నత్రజని పూర్తిగా అందజేస్తాయి. ఇందువల్ల ముఖ్యంగా పంటల్లో కలుపు కూడా తక్కువగా వస్తుంది సార్. దీనివల్ల పంటకు అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది సార్.
1: ఇదే కాకుండా మిగతా ఏ ఇతర విధానాల ద్వారా భూసారం పెంచుకోవచ్చు సేంద్రియంగా?
0: దీంట్లో ఈ పచ్చి రొట్టె విత్తనాలతో పాటు PMDS అని ప్రీ మాన్ సోయింగ్ డ్రై సోయింగ్ వంటి విధానం ఒకటి ఉంది సార్. దీనివల్ల భూసారం పెంచుకోవడానికి స్థానికంగా దొరికే తీగజాతి, పప్పుజాతి వంటి విత్తనాలు ఎకరాకి కనీసం 15 కేజీలు చల్లి ఒక 40 రోజుల తర్వాత భూమిలో బాగా కలియ దున్నడం వలన భూమికి కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి సార్. ఈ పద్ధతి వలన రైతు సాధికార పద్ధతి ద్వారా రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు సార్. దీనివలన జీవ వైవిధ్యం పెరిగి పక్షులకు కూడా ఒక ఆహారంగా ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. ఇదే కాకుండా సేంద్రియ మల్చింగ్ ఒక పద్ధతి ఉంది సార్. పంట పంటకు మధ్య అంటే పంట వేసేటప్పుడు సాళ్లకు మధ్య వరిగడ్డి కానీ, రాగి సొప్ప కానీ, లేదా శనగ పొట్టు కానీ ఖాళీ స్థలంలో భూమిలో అవి వేయడం వలన నీటి శాతం ఆవిరైపోకుండా పంటకు బాగా ఉపయోగపడుతుంది సార్. దీనివల్ల నిత్యం నీరు పారగట్టే విధంగా కూడా అన్ని విధాలు మనకు ఉపయోగపడుతుంది. ఆవిరి కాకుండా ఉపయోగపడడం వల్ల ఈ పద్ధతులు కొద్ది రోజులు ఈ భూమి సారవంతంగా తయారవుతుంది సార్. మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి బాగా అవుతాయి సార్. ఇందాక చెప్పినట్లు భూమిలో సేవశాతం బాగా పెరిగి మిత్ర పురుగులు అభివృద్ధి బాగా జరుగుతాయి సార్. వీటి వల్ల పంటకి మంచి ఉపయోగకరంగా ఉపయోగపడతాయి సార్.
2: ఈ సేంద్రియ విధానంలో పంట మార్పిడి చేసుకుంటూ ఏక పంట విధానాన్ని కాకుండా బహుళజాతి పంటలను కనుక అవలంబించి ప్రోత్సహించడం వలన భూమి సారవంతంగా ఉండి పంట దిగుబడి బాగా పెరుగుతుంది సార్. బహుళజాతి పంటల వలన ప్రధాన పంటకి ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా అందులో వేసిన అనేక రకాల పంటలు కూడా వాటిని పూర్తిగా నివారించేస్తారు సార్.
1: అంటే ఇప్పుడు మీరు బహుళజాతి పంటలు అన్నారు కదా, ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది?
0: ఉదాహరణకు మనం చెప్పుకుంటే వేరుశనగ వేస్తాం సార్. వేరుశనగలో మనం పాత విధానం లెక్కేసుకుంటే ప్రతి 6 సార్లు నుంచి 10 సార్లు మధ్యలో బహుళజాతి విధానంలో కంది, అనప, అలసంద, జొన్న ఇలాంటివి వేస్తాం సార్. ఇవి వేయడం వల్ల ఈ కంది కానీ ఇలాంటివి బాగా ఏపుగా పెరగడం వలన ప్రధాన పంటకి వచ్చే క్రిమికీటకాలని అవి కంట్రోల్ చేస్తాయి సార్. దీనివల్ల ప్రధాన పంటకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది బాగా దిగుబడి వస్తుంది. బహుళజాతి పంటలు వేసిన దానివల్ల వీటిని మధ్యలో మనం కొన్ని తీసేస్తాం, కొన్ని అలాగే ఉంటాయి సార్. దీనివల్ల ప్రధాన పంట రైతుకి ఎటువంటి నష్టం లేకుండా మంచి దిగుబడి లభిస్తుంది సార్.
1: మరి ఇవే కాకుండా సేంద్రియంగా ఈ కంపోస్ట్ ఇలాంటివి కూడా వాడుతుంటారు కదా, వీటి గురించి ఏమైనా మీరు తెలియగలుగుతారా?
0: అవును సార్, ఖచ్చితంగా కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎరువు రెండు రకాలు ఉంటాయి సార్. కంపోస్ట్ ఎరువు రసాయనిక ఎరువులు బదులు సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేసుకుని వాటిని కంపోస్టు

0: తొట్టెలు కట్టుకొని 1 మీటర్ పొడవు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ లోతు, 2 తొట్టెలు కట్టుకొని ఆ తొట్టెలో వ్యర్థ పదార్థాలన్నీ కూడా వేసి ఒక లేయర్గా వేసి మరొక లేయర్గా ఆవు పేడను కలిపి వేయడం వలన అవి 1 నెలకి బాగా కుళ్ళి ఎరువుగా తయారవుతుంది సార్. దీన్ని కంపోస్ట్ ఎరువు అంటారు. ఇది బాగా పంటకు బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు వర్మి కంపోస్ట్ ఉంది సార్. ఈ వర్మి కంపోస్ట్ కూడా 2 తొట్టెలు కట్టుకొని 1 తొట్టి ఫుల్ అయిన తర్వాత ఇంకో తొట్టిని ఫుల్ చేసుకుంటే మనకు సంవత్సర కాలం అంతా కూడా ఈ వర్మి కంపోస్ట్ ఉపయోగపడుతుంది సార్. దీనిలో కూడా వ్యర్థ పదార్థాలు వేసి ఆవు పేడ వేసి దీనికి అదనంగా కనీసం 4 కేజీల వానపాములను వదిలితే ఆ వానపాములు ఈ ఎరువును తిని విసర్జించిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థమే ఈ కంపోస్ట్ ఎరువు సార్. ఇది బాగా పోషకాలు కలిగి పంటకి మంచి దిగుబడి చేసే అవకాశం ఉంది సార్.
1: మరి ఈ సేంద్రీయ విధానం ద్వారా భూసారం పెంచేందుకు మన ప్రభుత్వ పరంగా ఎటువంటి చేయూత లభిస్తుంది
0: సార్? ప్రభుత్వ పరంగా సేంద్రీయ వ్యవసాయం కొరకు కొన్ని విత్తనాలు కావచ్చు, సేంద్రీయ ఎరువులు కావచ్చు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు సార్. అందులో ముఖ్యంగా ప్రతి పంచాయతీ పరిధిలోనూ చెత్త వల్ల సంపద సృష్టిస్తున్నాం కదా సార్, అది ఒక పథకం కింద పంచాయతీ వాళ్లే తొట్టెలు నిర్మించి ఆ తొట్టెలో ఈ వ్యర్థ పదార్థాలు వేసి వర్మి కంపోస్ట్ కానీ కంపోస్ట్ ఎరువు కానీ తయారు చేస్తున్నారు సార్. చేసిన తయారీ ఎరువులు కూడా రైతులకు కానీ ఎవరికైనా సరే తక్కువగా ఖర్చుతో తక్కువ ధరకు అమ్ముతున్నారు సార్. ఇది ఒక విధానంలో మంచి ఆదాయ వనరుగా ఇది రైతుకు మిగులుబాటుకు ఉపయోగపడి పంటకి మంచి మేలు చేసే ఎరువులు పొందవచ్చు సార్. మనం ప్రతి రైతు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి పొలంలోనూ కందకాలు, ముఖ్యంగా మామిడి చెట్లకి చెట్ల చుట్టూ పదులు తీసుకోవడం కానీ ఇంకా అనేక రకాల సబ్సిడీ స్కీమ్స్ మన ఆర్టికల్చర్ ద్వారా ఇంకా కొన్ని అనేక రకాలుగా సబ్సిడీ కింద వస్తున్నాయి, కొన్ని ఫ్రీగా కూడా ఇస్తున్నారు సార్. పూర్తిగా రైతుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా కూడా కొన్ని ఇస్తున్నాయి సార్. వాటిని బాగా ఉపయోగించుకోవడం వలన రైతుకి మంచి లాభదాయకంగా ఉంటుంది సార్. దీంట్లో ముఖ్యంగా చెరువుల్లో ఒండ్రు మట్టి మన పొలాలకు తోడుకోవడం వలన భూమి సారవంతంగా పెరిగి పంటకు కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. ఉపాధి హామీ ద్వారా ఆర్టికల్చర్ ద్వారా కానీ ఉపాధి హామీలో కల్పితమయ్యి అనేక రకాల పంట తోటలు అన్నీ కూడా మనకు సబ్సిడీ రూపం అందజేస్తున్నాయి సార్. వీటిని ఉపయోగించడం వలన ఆ ప్రధాన పంటతో పాటు మనం కూడా అంతర పంటగా మనకు అనువైన పంటల్ని మనం వేసుకొని అధిక లాభాన్ని మనం ఆర్జించవచ్చు సార్.
1: మురళి గారు, ఇప్పుడు ఈ సేంద్రీయ విధానం ద్వారా మీరు మీ పొలంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూసారం మెరుగుపడడానికి ఆ పద్ధతులని అవలంబిస్తున్నారు, దీనివల్ల మీరేమైనా లాభాలు పొందారా?
0: సార్, నా సొంతంగా నా కుటుంబంలో నాకు సరిపడా కూరగాయలు ఇంకా తినడానికి ఉపయోగపడే మామిడి వీటికి పూర్తిగా సేంద్రీయ విధానాన్ని అవలంబించి పండిస్తున్నాను సార్. వీటి వల్ల మంచి ఈ ముఖ్యంగా కూరగాయలకైతే రుచికరమైన కూరగాయలుగా ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకపోవడం వలన ఆరోగ్యం కూడడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. ముఖ్యంగా ఇప్పుడున్న సీజన్లో మామిడి ఎక్కువ ఉంది కదా సార్, ఈ మామిడి నేను ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకపోవడం వలన మామిడి కూడా తినడానికి మంచి ఆరోగ్యంగా రుచికరంగా త్వరగా చెడిపోకుండానికి బాగా ఉపయోగపడుతున్నాయి సార్. ముఖ్యంగా కుటుంబంలో సేంద్రీయ విధానం ద్వారా పండించిన కూరగాయలు తినడం వల్ల చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నాం సార్. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బాగున్నాం సార్. నేను ఈ విధంగా గత 7-8 సంవత్సరాలు ఇదే విధంగా ఫాలో అవుతాం సార్. అంతకుముందు కూడా వాడుతున్నాను కానీ ఎక్కువగా ఈ మధ్యకాలం నుంచి ఎక్కువగా బాగా వీటిపైన ఆధారపడి ఇలాగనే పండించి తింటున్నాం సార్.
1: మరి ఇప్పుడు మీరు ఈ సేంద్రీయ విధానంలో పండించిన మామిడి కానీ ఇంకా ఇతర పంటలకు కానీ సరైన ధర లభిస్తుందా?
0: సార్, వాస్తవంగా అయితే సేంద్రీయ విధానంలో పండించిన పంటలు కానీ కూరగాయలు ఏవైనా సరే మార్కెట్లో అమ్మితే అధిక ధరకే అమ్ముడుపోతాయి సార్. నేను నాకు సరిపడ మిగిలితే మా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడములు అమ్మడం జరుగుతుంది సార్. కానీ మార్కెట్లో కూడా సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు అని చెప్పి సపరేట్గా అధిక ధరకు అమ్ముతున్నారు సార్.
1: అంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు ఆదాయం కూడా పెరుగుతుంది అన్నమాట సేంద్రీయ విధానం అవలంబించడం.
0: అవును సార్, మనం ఇంతవరకు కూడా భూమి సారవంతంగా ఆరోగ్యం ఉండడానికి మాత్రమే మాట్లాడాము సార్. ఈ భూమి సారవంతంగా ఆరోగ్యం ఉండడం వలన మానవులు కూడా రైతులు కానీ ఎవరైనా సరే ఆ విధంగా పండి తినడం వలన మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి

0: ఉపయోగపడతాయి సార్.
1: అయితే మీరు ఈ సేంద్రీయ విధానంలో చాలా సంవత్సరాల నుంచి పండిస్తున్నారు కదా, మీ అనుభవాన్ని బట్టి రైతులకి ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలంటే మీరు చెప్పవచ్చు.
0: ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఒక మనవి సార్, ప్రతి రైతు కూడా తన పొలంలో కొంత భూమిని మాత్రం సేంద్రీయ పద్ధతిలో పండించి, కొంత రసాయన పద్ధతుల్లో పండించి, ఆ పంట దిగుబడి ఈ పంట దిగుబడి రెండింటినీ కనుక బ్యారేజీ వేసుకొని చివరికి పంట దిగుబడి కూడా అమ్మకం విధానంలో ఏ పంట అధికంగా పోతుంది, ఏ పంట మనకు తక్కువ ఆదాయం వస్తుందో గమనించగలిగితే ప్రతి రైతు కూడా సేంద్రీయ విధానానికి అలవాటు పడే అవకాశం ఉంది సార్.
1: ఎవరైతే పూర్తిగా రసాయనాలతో వ్యవసాయం చేస్తుంటారో మొదటిసారి వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేసే ముందు కొద్ది భాగం సేంద్రీయ వ్యవసాయం చేసి ఇంకో భాగం రసాయన వ్యవసాయం చేస్తే వాళ్ళు వాటిని బేరీజు వేసుకొని ఆదాయాన్ని అలాగే వచ్చిన పంట దిగుబడిని వీటిని బేరీజు వేసుకొని దాన్ని బట్టి భవిష్యత్తులో పూర్తిగా ఇటువైపు మారడానికి మీరు సూచనలు ఇస్తున్నారు అంతే కదా?
0: అవును సార్.
1: మరి మీరు ఈరోజు సేంద్రీయ విధానాలు అవలంబించడం ద్వారా భూసారాన్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మన శ్రోతలు చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు సేంద్రీయ విధానాల ద్వారా భూసారాన్ని పెంచే పద్ధతులను గురించి తిరుపతి జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం నెల్లుట్లవారి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లి రైతు జి మురళిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: 2025-26 మార్కెటింగ్ సీజన్కు, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకుగాను రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు ఒకింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒకింటికి 5650 రూపాయలు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒకింటికి 6700 రూపాయలు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒకింటికి 5950 రూపాయలు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై

0: వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: ఇప్పుడు జానపద గీతాలు.
2: కొత్తగా పెళ్ళైన పల్లెటూరు పడుచు జంట, మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

జానపద గీతాలు విన్నారు. శ్రోతలు, రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం పాలల్లో వెన్న మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతాన్ని పెంపొందించడానికి పోషణ మెలకువలను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వింటారు. ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:45 కావస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ

సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరికొద్ది క్షణాల్లో

వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
2: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా, ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి

కర్బన పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చవుడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు, ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నల చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, ఆ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉండయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కి ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటాం. మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా, తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరీ ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవటానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటి ముట్టుకోకుండా. మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాలు వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో

0: సంవత్సరం అంటున్నారు. కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది, వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది. 2000 3000 అయింది మొత్తం మీద. 35,000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గర ఏమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు. నేను చెప్పేది భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకు మంచి ఎరువుగా తయారవుతా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువులు ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేరుల్లో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతు సోదరులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి. ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలలో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి సాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.
4: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
5: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
4: ప్రతి గురువారం ఉదయం 8:35
5: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
4: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
5: శ్రోతల హృదయాలకు చేరువ

0: చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:00 ఇక చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలకు స్వాగతం. ముందుగా కొన్ని ప్రకటనలు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడిక సినిమా పాటలు వింటారు. ముందుగా జూట్ చిత్రం నుంచి సాయి అభయంకర్ పాడిన పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 MHz పై వింటున్నారు. ఇప్పుడు అన్నయ్య చిత్రం నుంచి పాట వినండి. గానం హరిహరన్, సుజాత. వేటూరి గీతానికి మణిశర్మ సంగీతంలో.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట

0: రచనాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి సత్యప్రకాష్ చిన్మయీ శ్రీపాద పాడిన పాట వినండి. రెహమాన్ సాహిత్యానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
5: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
6: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
5: ప్రతి గురువారం ఉదయం 8:35
6: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
5: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
6: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
5: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
6: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
7: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, నీవల్లే నీవల్లే చిత్రం నుంచి పాట. క్రిష్ అరుణ్ పాడిన పాటకు భువన చంద్ర గీతం, హారిస్ జయరాజ్ సంగీతం.

చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. తిరిగి చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటల్ని 8:40 వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:30 కావస్తుంది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్టేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్టేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా ఎంతో అభివృద్ది చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఎకోసిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఆస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్ వీ ద పీపుల్ ఆర్ ఇన్ సప్నో కో ఎనర్జీ దే రహా హై. పీపుల్ ఫస్ట్ యానీ నాగరిక్ దేవో భవ కా మంత్ర యే ఆజ్ కే భారత్ కీ గవర్నెన్స్ కా మూల మంత్ర బన్ గయా హై.
0: ఈ కార్యక్రమంలో ఆస్టేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్టేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: area and our control over the sea area is huge. India's process large amount of marine wealth, yet much of this potential remains untapped, and today is another day that we want to tap all our potentiality. For decades most of our fishing activity remained close to the shore. Today with the launch of this program, look beyond the horizon.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరత్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరత్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్య దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో

0: ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈ రోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవ్ మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడులోని రైతుల నుంచి కోప్రా తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోప్రాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండచర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తర అరేబియా సముద్రం వైపుకు మరింతగా విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsula India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని

0: సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:40 దాటి 10 సెకండ్లు. తిరిగి చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలకు స్వాగతం. ఇప్పుడు లవ్ టుడే చిత్రం నుంచి పాట వినండి. టిప్పు కార్తిక్ పాడిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు నాగ చిత్రానికి కార్తీక్ చిన్మయ్యి గానం వినండి. ఏఎం రత్నం సాహిత్యానికి సంగీతం, విద్యాసాగర్

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ద రాజాస్ ఆఫ్ చిత్రానిది. విశాల్ మిశ్రా, శృతి రంజని పాడారు ఈ పాటను, వినండి. సంగీతం ఎస్ఎస్ థమన్.

చిత్రకుసుమాలు కార్యక్రమాల్లో సినిమా పాటలు వింటున్నారు. చివరిగా వి చిత్రానికి అమిత్ త్రివేది, షాషా తిరుపతి, యాజన్ నిజార్ పాడిన పాట, సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం అమిత్ త్రివేది. వినండి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుస్మాలు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా సఖి చిత్రం నుంచి హరిహరన్ క్లింటన్ పాడిన పాట వేటూరి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతంలో.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు శశిరేఖ పరిణయం చిత్రానికి రాహుల్ నంబియార్ గానం వినండి, సీతారామ శాస్త్ర గీతానికి మణిశర్మ సంగీతం.

చిత్రకుసుమాల కార్యక్రమంలో ఇప్పుడు మాస్ చిత్రం నుంచి పాట వినండి. జుబిన్ గార్గ్ కౌసల్య పాడిన ఈ పాటకు సాహిత్యం కందికుండ, సంగీతం చక్రి.

0: మాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశవాణి.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి పాట వినండి. ఎంఎం కీరవాణి స్వీయ సంగీతంలో చంద్రబోస్ సాహిత్యానికి గంగతో కలిసి పాడిన పాట ఇది, వినండి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. చివరిగా నిన్నే పెళ్ళాడుతా చిత్రానికి హరిహరన్ గానం వినండి. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం సందీప్ చౌతాలా.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి. వ్యాసపీఠం ధారావాహికలో మహాభారతంలో కర్ణపర్వం 2వ భాగం.

व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे శుకతాతం తపోనిధిం. వేదవ్యాస భగవానునకు నమస్కరించి కర్ణపర్వంలో రెండవ భాగాన్ని ప్రస్తావిస్తాను. కర్ణునకు సారథ్యం చేయడానికి అంగీకరించవలసిందిగా శల్యుణ్ణి ప్రార్థించి దుర్యోధనుడు రాధేయుని శస్త్రాస్త్ర సంపద యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తున్నాడు. భార్గవ వంశంలో ప్రసిద్ధుడైన పరశురాముని తీవ్ర తపమునకు మెచ్చి హరుడు ప్రత్యక్షమైనాడు. దివ్యాస్త్రములను ప్రసాదించుమని వరమడిగాడు జామదగ్నుడు. పరమశుచి అయిన వానికే అట్టి వరము నీయగలనని శివుడు చెప్పగా నియమనిష్ఠాపరుడై పరశురాముడు ఆ పరమశివుని అనేక సంవత్సరాలు ఆరాధించాడు. ఒకనాడు బలవంతులైన రాక్షసుల చేత బాధితులై బృందారకులు ఇందుధరుని పాలికి వచ్చి తమ బాధల్ని విన్నవించుకోగా శివుడు జామదగ్నుంతో, నీవు కోరిన వరమిచ్చదను కాని ముందు నీవు పోయి దానవులను వధించిరమ్ము అంటాడు. భార్గవరాముడు ధీరుడై సముదగ్రులైన సురశత్రులను వధించి గాయపడిన శరీరంతో తిరిగిరాగా పురవైరి తన చేతితో నిమిరి గాయాల్ని మాంచి దివ్యాస్త్రచయాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా దుష్కరమైన సత్కర్మానుష్ఠానానికి ఫలంగా ప్రాప్తించిన దివ్యాస్త్రములను ప్రీతచేతస్కుడై పరశురాముడు కర్ణుడికి ప్రసాదించాడు. ఈ విషయం చెప్పి దుర్యోధనుడు శల్యునితో ఇలా అంటాడు. ఇంతటి ఉదాత్త విషయానికి అర్హుడైన కర్ణుడు ఎంతటి ఉత్కృష్టుడై ఉండాలనో కదా. అట్టి మహాత్మునికి సారథ్యం చేయడానికి అంగీకరించావు, అందున సారథి అఖిల గుణాల్లోనూ రథికుల కంటే అధికుడు కావాలి కనుకనే నిన్నీ పనికి అర్థించాను అని ప్రశంసించాడు. శల్యుడాతన్ని కౌగిలించుకొని ప్రీతితో, నీవు నా శక్తిని గుర్తించావు కనుక తప్పక నీ కోరిక తీరుస్తాను అన్నాడు. అని, ఇదిగో దుర్యోధన, నేనింతకుముందే చెప్పాను, నా మాటలు మీ చెవులకు ఇంపుగొల్పినా కటువులైనా నేను మాత్రం హితమైన మాటల్ని చెప్తూనే ఉంటాను. నీవు కానీ కర్ణుడు కానీ దానికి కోపించరాదు అని గట్టిగా చెప్పాడు. కర్ణుడు కూడా ఆ మాటలు విన్నాడు. అయినా దానికి ఏం సమాధానం చెప్పకుండా, హరునకి అజుడు నరునకు అచ్యుతుడు వలే నాకు హితుడవై సంగరమున తోడ్పడు అని గడుసుగా చెప్పాడు. శల్యుడు మరల అదే విషయం ప్రస్తావించి, తగువారలరుల తెగడుట పొగడుట అగు పలుకుబొంత బోవరు హితకార్యగతుల చెప్పగా తెగడగు పొగడగున్ ఎదురోర్వవలయు బుద్ధి కలిగినన్ అని మున్ముందు తాను చేయబోయే ప్రసంగాలకి అభ్యంతరం చెప్పరాదనే సూచన చేశాడు. ఈ హెచ్చరిక కర్ణునికి మాత్రమే కాదు, హితులైన వారు చెప్పిన మాటలు మనకిష్టం కాకున్నా అవి మన మేలుకోరి చెప్పేవి కాబట్టి వాటిని గ్రహించాలి అని సరువులు గ్రహించాలి. ఇలా చెప్పి శల్యుడు, నేను ఇంద్రుని రథాన్నైనా నడపగల శక్తి కలవాణ్ణి, కృష్ణసారథ్యం లభించిన క్రీడిని గెలువబూనిన నీకు నేను రథచోదకుడనొగుట చాలా తగిన విషయం అంటాడు. దుర్యోధనుడు సంతోషించి, కర్ణ, అర్జునుడికి ఇంద్రుడికి సారథ్యం చేసిన కృష్ణుడు మాతలి కంటే కూడా అధికుడైన మద్రభూపతి నీ అదృష్టవశాన నీకు సారథిగా లభించాడు. ఇంక నీవు పార్థుని అహంకారాన్ని అణచవచ్చు అని చెప్పగా వారంతా యుద్ధానికి సన్నద్ధులవుతారు. శల్యుడు సర్వసన్నద్ధమైన రథాన్ని అర్చించి నొగలెక్కగా, మెరగుతోడి లలిత మేఘంబు మీదికి పోయి వెలుగు భాను పలుపు దోప మద్రరాజ సహిత మహితమయ్యొప్పు అత్తేరు కర్ణుడెక్కి తేజరిల్లే. ఇచ్చట భావి సూచన ఉన్నది. మద్రరాజ సహిత మహితమయ్య అన్నప్పుడు మద్రరాజ సహితమైనది అహితమైనది అనే అర్థం ధ్వనిస్తోంది. శల్యసారథ్యంలో ఆ రథం కర్ణునికి అహితమే కదా. రథిక సారథులై కర్ణశల్యులు యుద్ధానికి బయలుదేరుతుండగా కురురాజు అంగరాజుతో, భీష్మద్రోణులు నా ఆశలు అడియాసలు కావించారు, నీవైనా తప్పక నిర్భర బలశౌర్యాలు ప్రదర్శించి ఒక్క అర్జునుణ్ణే కాదు పాండవుల్ని ఇంకా మునుం పట్టుకొని వరుసగా వైరివర్గం అంతటినీ రూపుమాపిరా అని శుభాకాంక్షలు అందించి పంపాడు. దుర్యోధనుని ప్రశంసలతో సహజ అహంకారపూరితుడైన రాధేయుడు గర్వాగ్రహ విధేయుడై పాండవుల

గురించి తేలికగా మాట్లాడి ఆత్మస్థుతికి పూనుకొన్నాడు. అప్పుడే మొదలైంది శల్యసారథ్యం. మద్రపతి కర్ణంతో, ఏమయ్యా, సత్యపరాక్రములు, భూరి తేజోధనులు, అఖిల ఆస్త్ర విత్తములు అయిన ఆ పాండవులు అమరపతికైనా రణమున భయం పుట్టిస్తారే, వారినిట్లు తూలిపోవలికెదవా? అవునులే, నీకిప్పుడెట్లా తెలిసి వస్తుంది? గాండివజ్యానినదం నీ కర్ణ విదళనం చేసినప్పుడు, భీమసేనుని గదాప్రకాశం నీ కన్నులు మిరుమిట్లు గొల్పినప్పుడు, అప్పుడు నీకు భయంతో నోరు కట్టుబడుతుంది. పాండవ ప్రతాపాగ్ని ఎదుర్కొని గెలిచిన నాడు నీవు ఆత్మస్థుతి చేసుకుంటే చెల్లుతుంది, కానీ ఇప్పుడు కాదు, ఊరకుండు అన్నాడు. ఈ మాటలేవి విననట్లే నటించి కర్ణుడు, నా శక్తి ఇప్పుడేం చూస్తావు? అరదంబెక్కి శరాసనంబుగొని తెంపారంగ నేనేచి సంగరసంక్రీడకు చొచ్చినన్ తృణసముంగాగొందున్ అద్దేవతావరునైనను గురున్ అపగాతనయు చావంజూచుటన్ వైరలే వైరులేతురు చెండాడెదనుగ్రతంతలలు నా దుర్దర్పమున్ చుడుమీ అంటూ సంగరోత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. సర్వలోకవంద్యులు, అవధ్యులు అయిన భీష్మద్రోణుల మరణంతో ధార్తరాష్ట్రులు కొంత నిరుత్సాహం చెందిన మాట నిజమే. కానీ ఓ మద్రపతి, నీకు తెలియకపోవచ్చునేమో, పరశురాముని కృపాతిశయంచేత నేను పొందిన కార్ముకాది దారుణ అస్త్రశస్త్ర తతులతో పాండునృపాగ్రనందనుడు, పావని, కవలు తోడురాగా అర్జునుడు నాపై ఎత్తివచ్చినా నేను అవలీలగా వారిని అణచగలను. దేవతలు కూడా నాకీనాడు అడ్డుపడలేరు. ఏది ఏమైనా సరే ప్రాణాలకు తెగించి ఈనాడు కురురాజు నా ఎడచూపిన మన్ననకి అప్పు తీరుస్తాను అని ప్రేలాపనలు చేయసొచ్చాడు. శల్యుడు తొలుతనే చెప్పినాడు కదా, హితోక్తులు చెప్తూనే ఉంటాను అని. కనుక కర్ణుని ఈ బీరాలని సహించలేదు. తన శక్తిని, పరుల శక్తిని కూడా చక్కగా గుర్తెరింగి కార్యనిర్ణయం చేయువాడే తెలివిగలవాడు. ఆత్మస్థుతి చేసుకునేవారెప్పుడూ నలుగురిలో హాస్యాస్పదులే. అట్టి జ్ఞానమును కర్ణునకు కలిగింపదల్చి శల్యుడిట్లా చెప్తాడు. వినిన జనంబులీతడ వివేకియనన్ వలదింతరజ్జులు అర్జును బలశౌర్య సంపదలు చూచి ఎరుంగమేమున్ను నిన్ను ఆతని కలనన్ జగంబెరుగదా అతడద్భుత విక్రమోజ్వలుండు ఎనయుదే నీవు పౌరుష విహీనుడవు అద్ది విజేంద్రనందనున్. అర్జునుడింతకుముందు నెరపిన పరాక్రమాన్ని నీవు వినలేదా? అతడే ఏ రాజులను ఓడించాడో నీకు తెలియదా? అంగారపర్ణుడు, చిత్రసేనుడు, దేవేంద్రుడు, చివరికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, వీరంతా కూడా అర్జునుని చేత నిర్జితులైనారు కదా. నీవేమి వారికంటే ఎక్కువైన వీరుడవా? ఊరకే అర్జునుని పొడుతును చెరుతును అని వాగుట నూరిచేటు కదా. నిన్నమొన్ననే కదటయ్యా నీవా విజయునికి చాలక పారిపోయినావు. పైగా అప్పుడు ఒంటరివాడవు కూడా కాదు, హేమాహేమీలైన వీరులందరూ నీ తోడుగా ఉన్నారే. నృపుడును భీష్ముడున్ కృపుడు నీవు గురుండును తత్సుతుండునుగ్రపు బలమేజితో నడవగా పెనుదాడిగబోయి మత్స్యనాథు పశుల బట్టి అద్దొరలతో చెడి పారితి కర్ణ అప్పుడు కయ్యపు బలుపాడెదిప్పుడు మన అర్జును అమ్ములు తృపుబట్టినే. అప్పుడు గోగ్రహణ సమయంలో అర్జునుని ధాటికి ఆగలేక పారిపోయి ఇప్పుడింత ప్రగల్భాలు ఏల పలికిదవయ్యా? ఇంతలోనే అర్జునుడి పరాక్రమం సన్నగిల్లిందా, లేక అతడి బాణాలేమైనా తృప్పుపట్టినవనుకున్నావా? ఇంతకుముందు వలె జనులు ఏమైనా అనుకుంటే అనుకోనిలే అని పారిపోలేవు కదా. ఈనాడు ప్రాణాలకి తెగించి పోరాడదను అంటివి కదా, కావున మరణం ఆసన్నమైనా ఎదుర్కొనవలసిందే సుమా అని హెచ్చరించి నా శల్యుంతో కర్ణుడంటాడు, ఓ అర్జునపక్షపాతి, మా ఇరువురి పోరు చూచి అప్పుడు ఎవరిని పొగడాలో వారినే స్తుతించమయ్యా, అంతవరకు నీ అసందర్భమ మాటలు కట్టిపెట్టు అన్నాడు. శల్యుడందుకు సరే అని రాధయ్యని ఆజ్ఞానుసారం రథాన్ని పోనిచ్చాడు. కర్ణుడు సైనికులను ఉద్దేశించి, ఓ వీరవరులారా, ఎవరైతే నాకిప్పుడు అర్జునుడి రథాన్ని గుర్తించి చూపిస్తారో వారికేది కావాలంటే అది ఇస్తాను. రథ గజ తురగాలనే కాదు, కామినులను, కాంచనమును, గ్రామములను ఏవైనా ఇస్తాను. ఇదిగో ఈనాడే ఇద్దరు కృష్ణుల్ని, అనగా పార్థుణ్ణి, పార్థసారథిని కూడా వధిస్తాను అని చాటి శంఖం ఊదాడు. శల్యుడందుకు నవ్వి, ఎవరో ఎందుకు చూపించవలనయ్యా నరుని, నీకే కనిపించను కదా, ఊరకే ఉజ్వలార్థములు ఇవిగో అని ఎందుకీయవలను? అపాత్రదానం తగునా? నీకంతగా ధనం ఎక్కువ ఉంటే సద్వ్యయం చేయవచ్చు కదా. పైగా ఇద్దరు కృష్ణులను గెలుతును అంటున్నావే, నక్కెక్కడైనా సింహాలను గెలవడం చూచావా? ఒంటరిగా అర్జునుని ఎదిరించదలుచుట నిప్పులో దూకినట్లే, వినాశకాలం దాపురించినట్లే. నా మాటలు కాస్త చెవిని పెట్టు. వెంట కొందరు యోధుల్ని తీసుకొని అర్జునునిపైకి పో. నా మాటలు నీకు చేదుగా ఉంటాయి అని తెలిసినా

ధార్తరాష్ట్రహితం కోరి నేనిట్లా చెప్పవలసి వచ్చింది. నీ దురాగ్రహం విడు అని ఉపదేశించాడు. కర్ణుడేం తక్కువవాడా? పోవయ్యా, నా నిశ్చయం మార్చడం ఎవ్వరితరం కాదు. ఏదో ఆప్తునివలే చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో, అది నీ శక్యం కాదు అన్నాడు. శల్యుడు వరకున్నాడా? ఒకరిని మించిన వారొకరు. అవునులే, ఇప్పుడు నేనెందుకు నీకు బుద్ధి చెప్పడం? నరుడు గాంధీవధ్వని వినిపించి బాణవర్షంలో ముంచెత్తి నీకు బుద్ధి చెబుతాడులే అని ఎత్తిపొడిచాడు. మహావీరుడైన అర్జునుని ముందు కర్ణుడెంత పిరికి పందవలే కనిపిస్తాడో సూచిస్తూ, కర్ణుడు అస్త్రకళాసముజ్వలుడైన అర్జునుని ఎదుర్కొనుట రోషమహాటోపభీషణమైన సింహంతో లేడి, మత్తేభంతో కుందేలు, ఉగ్రపుండరీకంతో సారమేయం, భయంకరమైన గద్దతో పాము పోరాడ్డానికి సిద్ధపడినట్లున్నాయి అంటాడు శల్యుడు. తననింత నీచంగా తీసేసి మాట్లాడేప్పటికీ కర్ణుడికి పుండుపై కారం చల్లినట్లయింది. కళ్లల్లో రక్తం చిమ్మింది. నీవు గుణహీనుడివి, ఎదుటివారి సద్గుణాలని తెలుసుకోలేని చౌటవు. అర్జునుని అస్త్రవిద్యా ప్రమాణం నాకు తెలియందేమీ కాదు. అతని శక్తి, ఆ వనమాలి శక్తి అన్నీ చక్కగా తెలిసే నా దివ్యాస్త్రబలంచేత వారిని తెగటార్పగలననే నిశ్చయించాను. వారి గరుడ కపిధ్వజాలు, చక్ర గాంధీవాలు అల్పులకు భీషణములేమో కాని నాకు కావు. నీవిట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడడం నీకు యుద్ధ విషయ పరిజ్ఞానం లేకను, లేక వారిపై గల పక్షపాతం చేతో తెలియదు. కానీ ఇంక మాత్రం నిన్ను క్షమించను అని మద్ర జాతినే నిందించడానికి మొదలుపెట్టాడు. లోకంలో ఒకళ్ళకెవరి మీదైనా కోపం వస్తే వాళ్ళని తిడతారు. ఇంకా విపరీతంగా కోపం వస్తే వారి తండ్రి తాతల్ని, వాళ్ల వంశాన్ని, వాళ్ల జాతి మొత్తాన్ని ఉత్తరోత్తర బలీయంగా దూషిస్తారు. ఇది సహజం. అలాగే కర్ణుడికి శల్యునిపై పట్టరాని కోపం వచ్చింది. మద్ర జాతినే తిట్టడానికి పూనుకున్నాడు. ఓ క్షత్రియాధమ, నిన్ననవలసిన పనిలేదు. నీ పుట్టుకయే నీకు ఈ దుష్ట స్వభావాన్ని తెచ్చిపెట్టింది. మద్రదేశీయులు, పాపసంజనితులు, అతి కుటిలురు, దుష్టాత్మకులు వావి వరుసలు సైతం లేక యథేచ్ఛగా సంచరించేవారు. మద్యపాన మత్తులు అని నిందించాడు. మద్రకులు విశ్వసనీయులే కాదు, వారు విద్రోహులవడం చేత స్నేహానికి అనర్హులు. ఇట్టి నీతో నాకు మాటలేలా? అనవసర ప్రసంగం చేయక తేరుపోని అన్నాడు కర్ణుడు. ఇంకొక్క మాట మాట్లాడినా గదతో తలపగల కొడతాను అన్నాడు. శల్యుడొక మొండిఘటం. నేనేం తప్పు చేశానని నా తలపగల కొడతావయ్యా? నీవన్నంత మాత్రాన నేను హితోపదేశం చేయడం మాంతాననుకున్నావా? నేను కౌరవాధినాథుని కార్యార్థిని కాబట్టి హితం చెప్పవలసిన ధర్మం నా ఎందున్నది. సారథి దక్షుడై రధిక సారము రధ్యబలంబు ఆయుధోదారత మానమున్ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్ మదింగని హితం బెరిగించుట నీతి. కాన నీరసమెత్త నోబలికి తేనియు చెప్పుదు సుతనందన. ఓ సౌతనందన, నీవు ఈర్ష్యతో నన్నెన్ని మాటలన్నప్పటికీ నేను నా పని మాత్రం మానను. కావాలంటే దృష్టాంతంగా ఒక కథ చెప్తాను విను. ఒకనొక ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు నగరంలో శాంతిదాంతియుతుడు, బహుపుత్రవంతుడు అయిన ఒక వైశ్యుడున్నాడు. అతని పుత్రులు ఒక కాకికి ఎంగిలి మెతుకులు పెట్టి బాగా బలిసేట్లు పెంచారు. అది కొవ్వెక్కి కన్ను మిన్ను కానక ఏ పక్షులు తనతో సాటి రాలేవని విర్రవీగుతూ ఉండింది. ఒకరోజు మంచి బలిష్టములైన హంసలు కొన్ని సముద్రతీరంలో పోతూ ఉంటే ఆ కోమటి కొడుకులు తమ కాక్కి ఆ హంసల్ని చూపించి, చూడు, పక్షులన్నింటికంటే నువ్వు చాలా గొప్పదానివి కదా, వీటితో కలిసి ఎగిరి నీ గమనవేగంలో వాటిని గెలు అన్నారు. చెప్పినవారు తారతమ్య జ్ఞానహీనులు. ఉచ్ఛిష్టదర్పితమైన మూర్ఖ బుద్ధితో తనంతటి వారు లేరని భావించింది కాకి. సంతోషంగా సరే అని ఆ హంసలన్నింటిలో శ్రేష్టమైన దాన్ని చూచి తనతో పందానికి రమ్మని పిలిచింది. హంసలది విని పకపకా నవ్వి, మానస సరోవరంలో నివసిస్తూ ఎంత దూరమైనా అలసట లేకుండా ఎగిరిపోగలిగిన మేమెక్కడా? అందులోనూ మాలో అందరికంటే బలశాలి అయిన హంసను పందానికి పిలుస్తున్నావు. ఎక్కడైనా కాకులు హంసలతో పందెం వేస్తాయా? ఎంత తెలివి తక్కువ దానివి అన్నాయి. కాకి గర్వంతో, నాకు అనేక గతుల గమనాలు తెలుసు, వాటిలో మీకు కోరిన విధంగా ఎగిరి నిన్ను గెలుస్తాను పందెం రమ్మన్నది. హంస, నాకు అన్ని విధాలైన గమనాలు తెలియవు, సాధారణంగా పక్షులన్నీ ఎలా ఎగురుతాయో అదే ప్రకారంగా విడదాం అన్నది. చుట్టూ ఉన్న కాకులంతా పెద్దగా నవ్వి, అయ్యో, అయితే 100 విధాల గమనం తెలిసిన మా కాకితో నువ్వేం గెలుస్తావు, తప్పక ఓడిపోతావు అన్నాయి. పందెం ప్రారంభమైంది. రాయన్స తన మందగమనంతో పోతూ ఉంది. కాకి గొప్పలు చూపిస్తూ రకరకాల పరిభ్రమణాలు ప్రదర్శిస్తూ వెడుతోంది. కాకులన్నీ అది చూచి సంతోషంతో గంతులు వేస్తూ ఎటుతిరిగి మరాళం పరాభూతం కాక తప్పదు అని తృళ్ళింతలు పోయాయి. హంస ఉన్నట్లుండి ఒక్కసారిగా గమనవేగం హెచ్చించి ఎగిరిపోయింది. కాకి డస్సి

పోయింది. రెక్కలన్నీ విరిగిపోతున్నాయి. అయ్యో, నేరకపోయి ఈ పందెం వేశాను. కాసేపు ఎక్కడన్నా ఆగుదామంటే ఎక్కడా ఒక చెట్టన్నా లేదు, అంతా సముద్రమే అనుకుంటూ కింద కిందకి పడిపోతోంది. ఏమి వాయసమా, ఏమి నా వెంట రావు రా అని పిలుస్తూ హంస ఎగురుతోంది. కాకి ఎగరలేక నీటిలో పడి మునిగిపోతూ, ఎంగిళ్ళులు కుడిచి క్రొవ్వున ఉబ్బిపోయిన మనస్సుతో, నాకెవ్వరూ ఎదురులేరని తలచాను, నా శక్తి ఎంత అల్పమో ఇప్పుడు గుర్తించాను. ఓ కారుణ్యమూర్తి నాపై దయతలిచి నన్ను రక్షించి మళ్లీ కాకుల్లో కలుపు అని ప్రార్థించింది. హంస కరుణించి ఆ కాకిని పట్టి ఎత్తి మోసుకొచ్చి కాపాడి, ఇంకెట్టి బీరాలెప్పుడూ పలకద్దు, పలికినంత మాత్రాన అందరూ అలా చేయగలుగుతారా, నీ శక్తిని తెలుసుకుని మసలుకో అని చెప్పి పంపింది. ఈ కథ చెప్పి శల్యుడు, కర్ణా, నీవు కూడా ఈ కాకివలే కురుకుమారుల ఎంగిళ్ళు కుడిచి క్రొవ్వి నీ కొలది ఎరుంగక నీకంటే అధికులను ధిక్కరించి మాట్లాడుతున్నావు, చేటు కలుగుతుంది జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. ఘోషయాత్రలో పరాభూతుడవై క్రీడి కృపకు పాత్రుడవైనావు, ఈ నిజం ఎందుకు దాస్తావు? పోని, ద్రోణశాంతనువులే కాదు నీ గురువైన పరశురాముడు కూడా అర్జునుని భుజవైభవాన్ని గురించి నీకానాడు సభలో చెప్పాడు కదా. ఒంటరిగా ఆ ముక్కంటికి కూడా కృష్ణార్జునులను తాక వశం కాదు. నరనారాయణులు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తుంటే నీవు వారి ముందు మిణుగురు పురుగు వలె ఉంటావు. కాబట్టి తగు అధికులను నీ వెంట తీసుకొని పో, నే చెప్పిన మాట విను అని మరీ మరీ చెప్పాడు. అయినా కర్ణుడు వినలేదు. నేను ఒంటరిగానే ఎదిరించి తీర్తాను, ఈరోజు వారో నేనో తేలిపోవాలి అన్నాడు. అంతలోనే కర్ణునికి తన శాప విషయాలన్నీ మనస్సులో మెదిలి కలుక్కుమనిపించాయి. జామదగ్ని కోపం, బ్రాహ్మణ శాపం తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది అని ఆ శాపకారణ ఉదంతాలను స్మరించుకుంటూ శల్యునితో ప్రస్తావిస్తాడు. శిక్షార్థి అయి మహేంద్ర పర్వతంపై ఉన్న పరశురాముడి చెంతకి కర్ణుడు పోగా, శిష్యునిగా గ్రహించుటకు ముందు భార్గవరాముడు అతని కులాన్ని గురించి ప్రశ్నిస్తాడు. బ్రహ్మాస్త్రగ్రహణం కొరకు పాటుపడుతున్న కర్ణుడు బ్రాహ్మణుడను అని బొంకుతాడు. కొంతకాలానికి పరశురాముడు అతని భక్తి తాత్పర్యాలకి మెచ్చి అలఘు బహువిధ అస్త్రశస్త్ర సంవేదిగా చేస్తాడు. బ్రహ్మాస్త్రం కూడా ప్రసాదించి యుద్ధంలో ఆపత్ సమయంలో దాన్ని ప్రయోగించమని చెప్తాడు. మరునాడు గురువు కర్ణుని అంకతలంలో ఉరిగి నిద్రిస్తుండగా ఏదో ఒక కీటకం కర్ణుని తొడ తొలవడం మొదలుపెట్టింది. స్థైర్య సహనాలకి మారుపేరైన కర్ణుడు గురువుకి నిద్రాభంగం అవుతుందని అట్లే కదలకుండా కూర్చున్నాడు. నెత్తురు ప్రవాహం కట్టి పారుతోంది. గురువు మెలకు వచ్చి చూచి జరిగిన విషయం తెలుసుకున్నాడు. బ్రాహ్మణునికింత ధైర్యం ఉండడం అసహజం అని గుర్తించి, నీవు బ్రాహ్మణుడవు కావు, ఎవడువో చెప్పు అని కర్ణుని నిగ్గదీశాడు. కర్ణునకు తాను సూతపుత్రుడనని నిజం చెప్పక తప్పలేదు. ఆ సత్యం చెప్పే సమయంలో ఆ కీటకం యొక్క అదృష్టపూర్వ వికృతాకారం చూచి కర్ణుడు అది మారువేషంలో ఉన్న ఇంద్రుడని, అర్జునుని హితార్థం తనకు అపకారం చేసే ఉద్దేశంతో ఇట్లా చేశాడని గ్రహించాడు. పరశురాముడు క్రుద్ధుడై, మోసం చేసి బ్రహ్మాస్త్రం గ్రహించావు కనుక నీకు అవసరమైనప్పుడు అది నీకు స్ఫురించదు, మృత్యు ఆసన్నమైనప్పుడు తోచినా అప్పుడు ప్రయోజనం ఉండదు, అట్లే భార్గవాస్త్రం కూడా ఆపత్ సమయంలో స్ఫురించదు అని శపిస్తాడు. పాపం కర్ణుడు విధివంచితుడైనాడు. ఇట్లే బ్రాహ్మణ శాపం కూడా విధివైపరీత్యంతో అతన్ని వెక్కిరించింది. కర్ణుడు ఒకనాడు శస్త్రప్రయోగ సాధన చేస్తూ ఒక బాణం వేయగా అనుకోకుండా అది ఒక ఆవుదూడకు తాకి అది నేల కూలింది. ఆ ఆవు యజమాని ఒక బ్రాహ్మణుడు. తన హోమధేను వత్సాన్ని శల్యనిహతం చేసిన కర్ణుడు తన వచనశల్యమున నిహతుడు కావాలని, యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అతని రథచక్రం భూమిలో కృంగిపోతుందని, ఏ వీరునైతే కర్ణుడు గెలువవలనని శ్రమిస్తాడో ఆ వీరుని చేతిలోనే అతడు మరణిస్తాడని శపిస్తాడు. ఆ బ్రాహ్మణుని కోపాన్ని ఉపశమింపజేసి శాంతిని చేయాలని కర్ణుడెంతో ప్రయత్నిస్తాడు. ఎన్నో దానాలిస్తానంటాడు, తనకున్న సంపదనంతా ఇస్తానంటాడు. అయినా ఆ వసుధామరుని కోపం చల్లారలేదు. తన పలుకులకు తిరుగులేదని, ఈ గోహత్యాపాతకం కర్ణుని పరలోకంలో బాధించకుండా ఇదే అతడికి ప్రాయశ్చిత్తమని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రెండు శాపాలు వీరాధివీరుడైన కర్ణునకెప్పుడు హృదయశల్యాలై బాధిస్తూనే ఉన్నాయి. కాబట్టి శల్యునితో తాను మరణించినా తన కోదండ పాండిత్యం అందరూ చెప్పుకుని ఆశ్చర్యపడేట్లు చేసి కర్ణుడు వీరాధివీరుడని ప్రశంసించేట్లు యుద్ధం చేస్తాను, రథం నడుపు అంటాడు. శల్యుడు కర్ణుని దుఃఖపు లోతు గ్రహించాడు. తాను అర్జునుని చేత నొచ్చుటకు చచ్చుటకు కూడా నిర్ణయించుకున్నాడని తెలుసుకున్నాడు. ఆ మరణానికి ముందు దానికి కారణం తన సామర్థ్యహీనత, చేతకానితనం కావని, జామదగ్ఞ బ్రాహ్మణుల శాపాలే అని చుట్టూ ఉండేవారందరూ వినాలి అనే తనతో బిగ్గరగా ఈ కథ చెప్పాడని అనుకున్నాడు. ఏదేమైనా తాను కౌరవపక్షంలో ఉంటూనే పాండవులకు సహాయం చేస్తానని యుద్ధానికి ముందు ధర్మరాజుకు తాను

ఇచ్చిన వరం సార్థకమైంది అనుకున్నాడు శల్యుడు. శల్యుడు ఇంతకుముందు చెప్పిన కాకి కథ తలుచుకుని కర్ణుడికి ఒళ్ళు మండిపోతోంది. దృష్టాంతం చెప్తానని ఒక నికృష్టపు కథ చెప్పావు. నేను కాకి, నరుడు హంస అంటావా? నేనేమైనా అర్జునుని శౌర్యం ఎటువంటిది అని నిన్ను అడిగానా పెట్టానా? నోటి దురదతో భట్రాజు వలె శత్రువుని పొగడతావా? రారాజైన దుర్యోధనుడి ముఖం చూసి నిన్ను వదిలిపెట్టవలసి వచ్చింది అని మన శత్రులన్ పొగడుటారయ మూర్ఖతగాదే, ఇట్టి దుర్జనుల సహింతురే, పెలుచ చంపక శైరణ సేయు కాలమై నిన్ను తెగ చూడనే.

0: వదిలిపెట్టవలసి వచ్చింది అని మన శత్రులన్ పొగడుటారయ మూర్ఖతగాదే ఇట్టి దుర్జనుల సహింతురే పెలుచ చంపక శైరణసేయు కాలమై నిను తెగ చూడనైతి ధరణీపతి కయ్యము పైభరంబునన్ కొనకొని సుతకృత్యమునకుంతగా పంచినవాడు కౌనన్. సఖ్యం సాప్తపదీనమని ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహబంధం గట్టిగా ఉంటుందనంటారే, నాకు దుర్యోధన్ ఏడగల స్నేహం మైత్రి విధానానికే నిదర్శనం. అలాగే శత్రువిధానానికే నిదర్శనంగా నీ నా బంధం ఉన్నది, నా మనసంతా విరిచేశావు నువ్వు అంటాడు కర్ణుడు. కర్ణుడు శల్యపాలిత మద్రక బాల్లిక దేశాలను ఆ జాతులను నిందించగా ప్రతీకారంగా శల్యుడు అంగదేశ జంతువులను తోలునాడుతాడు. ఈ ఇరువురి వివాదం విని కౌరవపతి వచ్చి సఖ్యభావం బోధించాడు. కర్ణుడు నవ్వి శల్యునితో పద పద రథం పోని అంటాడు. శల్యుడు ఈరోజు అప్రతిహత మనోరథుడవై అర్జునునితో పోరాడి గెలువగలిగితే నీవే మాకందరికీ రాజువని అంగీకరిస్తాను. అయినా ఎన్నో అపశకునాలు తోస్తున్నాయి. కాకులు నక్కలు వికృతంగా అరుస్తున్నాయి. గద్దలు విపరీతంగా ఆకాశంలో ఎగురుతున్నాయి. ఏమరుపాటు లేక పోరాడు. యుద్ధం చాలా భయంకరంగా ఉండేట్లుంది అని హెచ్చరిక చేశాడు. రథం వేగంగా పోతోంది. ధృష్టజ్యుమ్నుని చేత రక్షితమైన ధర్మతనైన వ్యూహం కనిపించింది. అంతలో మద్రపతి అర్రెత్తి చూచాడు. అర్జునుడి రథం దూరంగా కనిపించింది. అర్జునుని ఎదిరించిన సంక్షిప్తకుల సైన్యాన్ని గుర్తించాడు. అల్లదే అర్జున ధ్వజ విహారము కనగనయ్యడున్ కపీంద్రోల్లసనంబునన్ మెరసి ఉద్భటులైన త్రిగర్తులేపు శోభిల్లగవారే అన్నరుని బెట్టుగదాకిరి అతండు అంపపెన్ వెళ్ళి నిగిడ్చి ముంచెనదే నింగి గుణధ్వని పొంగవారలన్ అంటూ గాంధీవ జానినాదాన్ని స్ఫురణకు తెచ్చాడు. కర్ణుడు కూడా అవలోకించాడు. అర్జునుని సంక్షిప్తకులందరూ చుట్టుముట్టి ఎదిరించారు. అర్జునుడు మేఘాచ్ఛాదితుడైన సూర్యుని వలె ఏమాత్రం వాడి వేడీ లేకుండా ఉన్నాడని ఎంతో ఆశగా అంటాడు. శల్యుడు నవ్వి ఇల్లలుకగానే పండగైందా, నీళ్లతో వర్ణుడు చెడిపోతాడా, సమిధలతో అగ్ని అణిగుంటాడా, అలాగే దేవతలకైనా ఆ దేవేంద్రపుత్రుని గెలుచుట అసాధ్యం, ఇంకా అతని దగ్గరకైనా పోకుండానే నీవు నీ మాటలతోనే తృప్తి పడుతున్నట్లున్నావు, మనం గెలుస్తామనే ఆశ వదులుకో. అర్జునుడొక్కడే కాదు, అదిగో ఆ పాండవులందరి విజృంభణం చూడు, ఇంకా వారి పుత్రులైన ఉప పాండవుల పరాక్రమం కూడా చూడు.
1: మెరువు ఓలె నొప్పిన సమీరణ పుత్రుని పేర్మియున్ మహోదారుడు ధర్మనందనుని ఉదాత్తతయున్ విజయాను జన్ములే పారగనున్న సొంపును అహంకృతి ఏర్పడ ద్రౌపదీ సుతుల్ విరల మీరి పుల్పెసగులీలయు చూడుము సుతనందన
0: అని వారిది భుజబలం ఒక్కటే కాదు కర్ణ, వారికి ధర్మబలం కూడా ఉన్నది. పాండవులు ధర్మపరులు, అందుచేత వారికి జయం సిద్ధించక తప్పదు అంటాడు. గంగాయమునల సంపాతం వలె సంక్షిప్తక పాండవ సైన్యాలు ఉండొంటితో తాకిన ఆ సమయంలో దుర్యోధనుడు తన సైన్యాన్నంతటినీ ఉత్సాహపరుస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. అశ్వత్థామ తన తండ్రిని కపటోపాయంతో మట్టుపెట్టిన ధృష్టజ్యుమ్నుని రూపమాపి కాని ఆనాడు తాను ధరించిన కవచం విప్పనని ప్రతినబూనాడు. ఆ ధృష్టజ్యుమ్నుని రక్షించడానికి భీమార్జునులు వచ్చినా వారిని సైతం తాను అంతమందిస్తాను అంటాడు. ఆనాటి యుద్ధంలో జనసంక్షయం చాలా ఎక్కువై ప్రళయకాలం ఆసన్నమైనట్లుగా ఉన్నది. రాధేయుడు పాండవాగ్రజన్మని దశకు రథాన్ని నడిపించమన్నాడు. కురుబలమంతా కర్ణుడు ధర్మరాజును తలపడినప్పుడు అర్జునుడు అడ్డుపడతాడు, కర్ణార్జునులకు యుద్ధం జరుగుతుంది, ఈనాడు ఎట్లాగైనా కర్ణుడు వారిని ఓడించి కురురాజుకు రిపుబాధ లేకుండా చేస్తాడు, రాధేయుని మహాస్త్ర విలాసం చూద్దాం రమ్మని తమలో తాము అనుకున్నారు. సైన్యాన్నంతటినీ ప్రకృష్టమైన విధానంలో మోహరించి సేనాముఖంలో తాను తిలకమై నిలిచి ఉన్న కర్ణుని చూచి కౌంతేయాగ్రజుడు గాంధీవిని రావించి అతనితో
1: సూతతనూజు మోహరము సూచితే ఎంతయు గట్టియై సముద్యోతిత భంగితోచే అది ఉక్కున పైబడి బలంబు నిర్ధూతము చేయకుండగా ఎదుర్కొని ఎమ్మెయి నిల్వరింతము అన్నీతి విధింపుమా బలుపు నేర్పును తజ్ఞులు పిచ్చలింపగన్
0: అని ఆ సైన్యపు ధాటికి తట్టుకునే ఉపాయం ఆలోచించు అన్నాడు. అన్నకు ధైర్యం చెప్పి అర్జునుడు, అగ్రజ ఉరవణించు సైన్యం అదొక లెక్కయా, మనం చేయవలసిన ముఖ్యమైన పని కర్ణుని సమయించుట, అది నాకు వదిలిపెట్టు, నేను చూచుకుంటాను అంటాడు. ధర్మజుడు అట్లే అని తమ సైన్యంలోని ఏ ప్రముఖ వీరులు ఏ శత్రువీరులను తలకొనవలెనో ఏర్పాటుగా చెప్తాడు. కాని యుద్ధపుటురవడిలో ఆ నియమం ఏదీ పాటించబడలేదు. కర్ణునెదిరించుటకు అర్జునుడు పోగా సంక్షిప్తకులు సర్వసంగా అడ్డుపడ్డారు. నరుడు విజృంభిత విక్రముడై వారిని తరిమికొట్టాడు.

0: కర్ణుడు పాంచాలకుమారులపై పడి అనేకులను తుదముట్టించి ధర్మజు కేతనందిక్కుగా సాగిపోగా ధృష్టజ్యుమ్నుడు తన సైన్యంతో అడ్డుపడతాడు. అంతలో ప్రభద్రకులు రాధేయునెదిరించి కించబడ్డారు. ఆటోపంతో పాండవ బలాల్ని కలిచే అంగపతి మీద ఒక్కసారిగా ధృష్టజ్యుమ్న శిఖండి జనమేజయ ప్రముఖ పాంచాలకుమారులు, సాత్యకి నకుల సహదేవ ద్రౌపదేయులు, కేకయ మాత్స్య యోధవీరులు భీమసేన పురస్సరంగా మేఘాలన్నీ ఒక్కసారిగా భూమిపై వర్షించినట్లు బాణవర్షం కురిపించారు. దుర్యోధనుడు శకుని దుశ్శాసనులతోనూ కర్ణుని తనయులతోనూ వడముడిని మార్కొన్నాడు. ప్రచండ మారుత వేగానికి నలుదిక్కులా చెదరు మేఘాల వలె సంగరపటిష్ఠుడైన భీముని బాణాల ధాటికి వారంతా చెల్లాచెదరైనారు. పాండవ వీరులు ఒక్కుమ్మడిగా తన మీద పడగా వియచ్చరులు ఆశ్చర్యపడేట్లు కర్ణుడు వారిని విరధత్వ స్తబ్ధులను చేసి బాణాంధకారంలో ముంచివేశాడు. ఆనాటి కర్ణుని పరాక్రమం ఎలా ఉన్నదో చెప్తూ సంజయుడంటాడు,
1: బాణజ్వాలలు బెట్టు పర్వ గగన ప్రక్షోభణజ్యాలతాణస్ఫూర్తి ఛటఛటారవముగా కర్ణోగ్రదావాగ్ని అక్షీణోదగ్రత వైరి సైన్యవన భస్మీభావ నిర్వాహ పారీణం వై వెలుగొందే నిర్జరులు వర్ణింపంగా ఏముభగన్.
0: మార్తాండవరపుత్రుడు సహజ కవచకుండలధారి అయిన ఆ కర్ణుని శౌర్య తేజం వర్ణనాతీతం.

ఇంతవరకు వ్యాసపీఠం ధారావాహికలో మహాభారతంలో కర్ణపర్వం రెండవ భాగం విన్నారు.

0: పాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10:30 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు. ముందుగా మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం వినండి. పింగళి గీతానికి పెన్యాల సాహిత్యం సంగీతంలో.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 MHz పై వింటున్నారు. ఇప్పుడు కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి ఘంటసాల సుశీల గానం వినండి. కొసరాజు గీతానికి మాస్టర్ వేణు సంగీతంలో.

ఆపద మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు తోడు నీడ చిత్రానికి ఘంటసాల సుశీల గానం వినండి. ఆత్రేయ గీతానికి కేవీ మహదేవన్ సంగీతంలో.

ఆత్మబలం చిత్రం నుంచి ఇప్పుడు కంఠశాల సుశీల గానం వినండి. ఆత్రేయ గీతానికి కేవీ మహాదేవన్ సంగీతం.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరి పాట సుపుత్రుడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం, సి నారాయణ రెడ్డి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం.

ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇంతవరకు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో 5:53